ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 6వ తేదీ శనివారం. అన్యాయంతో రాజీపడటం అంటే అతిపెద్ద నేరం చేసినట్టే అన్నారు సుభాష్ చంద్రబోస్. నిలయంలో సమయం 5:58 దాటి 55 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం చెనిగరపు శ్రీధర్. శ్రోతలకు శుభోదయం.

స్వాదిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామయతు నందన కల్కిరూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఏలారవంగ ఘనసార సుగంధ తీర్థం దివ్యం విజత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వా

రఘునాయక రామ రమేశ విభో మదో భవదేవ దయాజలధే అవనీతనయాకమనీయ కదం ప్రదారుముఖాంబుర్హం రజనీధర రాజ తమోమిహరం మహనీయమహం రఘురామమయే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సువాసితం వింటారు. సమర్పణ శ్రీమతి పి స్వప్న.
1: యోభిలాషి, ఈ మాట వింటే చాలు కొండంత ధైర్యం వస్తుంది. ఎదుటివారి శ్రేయస్సును కాంక్షించి వారికి ఉత్తమ ఆలోచనలు సలహాలు ఇస్తూ వారిని సన్మార్గంలో నడిపేవారే శ్రేయోభిలాషులు. వీరు ఎదుటివారి నుండి ఏమీ ఆశించరు. తమ ఆప్తుల శక్తి సామర్థ్యాలు వెలికితీస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపడమే పరమావధిగా పెట్టుకొని మరీ జీవిస్తారు. ఉదాహరణకి, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవనిని తేవడానికి ఆంజనేయుడు వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఆ పర్వతంపై అదెక్కడుందో తెలియక ఆంజనేయుడు మొత్తం పర్వతాన్ని తీసుకుని వస్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే సంజీవని గురించి తెలియకపోవడం వల్ల

0: ఆయన మొత్తం ఆ పర్వతాన్ని తెచ్చాడని సామాన్యులు అనుకుంటారు. కానీ ఈ జగత్తుకు వెలుగునిచ్చే సూర్యభగవానుని వద్ద సకల శాస్త్రాలను అభ్యసించిన ఆంజనేయునికి తెలియని శాస్త్రము, తెలియని విషయమేమీ లేదు. అలాంటప్పుడు ఆయన అలా ఎందుకు చేశాడన్న సందేహం ఈ రోజుల్లోనే కాక ఆ రోజుల్లో చాలామందికి కలిగింది. ముఖ్యంగా వానరులకు. వానరుల్లో అతి బలవంతుడు, పరాక్రమవంతుడైన ఆంజనేయుని శక్తిని ప్రదర్శించే అవకాశం కల్పించడం కోసమే శ్రీరామచంద్రుడే అలా చేశాడన్న విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది. అసలు సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీరామచంద్రునికి పరుల సాయం తీసుకోవలసిన అవసరం ఏముంది? మూర్చిపోయిన తన తమ్ముని నుదురు మీద శ్రీరామచంద్రుడు చేయి వేసినా, వెన్నుమీద అనునయంగా చేత్తో రాసినా అతడు లేచి కూర్చునేవాడు. ఆంజనేయునికి ఆ పనిని పురమాయించడంలో శ్రీరామచంద్రుని ముందుచూపు కనిపిస్తుంది. రావణాసురుడి చెర నుంచి తన భార్యను ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా విడిపించుకోగలిగిన శక్తి సామర్థ్యాలున్నవాడు శ్రీరాముడు. మరి అలాంటి వాడు పరుల సాయం కోరడంలో ప్రధాన ఉద్దేశం సీతాన్వేషణ అనే బృహత్కార్యంలో అందరినీ భాగస్వాములను చేయడమే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలనైనా భరించడం, లక్ష్య సాధనకు సులభోపాయాలు లేవని రుజువు చేయడం శ్రీరామచంద్రుని ప్రధాన ఉద్దేశం. ఆంజనేయునికి సంజీవిని తెచ్చే బాధ్యతను శ్రీరామచంద్రుడు అప్పగించడం వల్లే ఆయన శక్తి సామర్థ్యాలేమిటో తోటి వానరులకే కాక అందరికీ తెలిసొచ్చింది. అలాగే ఈ బాధ్యత నిర్వహణ వల్ల ఆంజనేయునిలో చిత్తస్థైర్యమూ పెరిగింది. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా పాండవ కౌరవులకు ఇద్దరికీ బంధువైన పాండవుల వైపే నిలిచాడు. అలాగే కృష్ణుడు తలుచుకుంటే పాండవులను వేధించే కౌరవులను సంహరించవచ్చు, కానీ అలా కాకుండా పాండవుల ద్వారానే కౌరవ సంహారం చేయించాడు. కారణం, ధర్మపక్షాన నిలవడంతో పాటు అధర్మపరంగా వ్యవహరించేవారు రక్త సంబంధీకులైనా సరే శిక్షించాలనే విషయాన్ని లోకానికి తెలియజెప్పడానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన కర్తవ్య నిర్వహణలో పాండవులు కూడా కృతకృత్యులయ్యారు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒకటి కర్తవ్య నిర్వహణ, రెండోది ధర్మ పరిరక్షణ. ఏదైతేనేం, సామాన్యులు కూడా తమ యొక్క బలాబలాలను తగు రీతిలో ప్రదర్శించి సమర్థులుగా నిలిచారు. మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ కష్ట నష్టాలలో కూడా వారి వెన్నంటే ఉండి వారిలోనే వారి యొక్క కష్ట నష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్ని బయటికి పురికొల్పుట, ఇవే నిజమైన శ్రేయోభిలాషుల లక్షణాలు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి పి స్వప్న.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.
1: క్యారెట్ సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. క్యారెట్ వేరు కూరగాయలలో ముఖ్యమైన కూరగాయ. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. వీటి వేర్లు దుంపలుగా మారటం వల్ల సలాడ్ గా తినటానికి, పలు రకాల కూరలు స్వీట్లు తయారు చేసుకోవడానికి వాడతారు ఈ క్యారెట్ ను. క్యారెట్లలో ఆంతోసైనిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రగా ఉండే రకాలు, కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల నారింజ రంగులో ఉండే రకాలు ఉన్నాయి. క్యారెట్ లో విటమిన్ ఏతో పాటు ప్రోటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటం వల్ల మంచి పౌష్టిక ఆహారంగా కూడా ఇది గుర్తింపబడింది. క్యారెట్ లోని రకాల విషయానికి వస్తే, క్యారెట్ లో ఆసియా ఎర్ర దుంపలు, యూరోపియన్ నారింజ రంగు దుంపలు రకాలున్నప్పటికీ ఆయా ప్రాంతాలకు

0: అనువైన రకాలను ఎన్నుకుని సాగు చేయాల్సి ఉంటుంది రైతు సోదరులు. ముఖ్యంగా పూసా కేసర్, పూసా మేఘాలి, చాంటని, నాంటిస్, హాఫ్లాంగ్, ఖరోడా, రాయల్ ఫోర్ట్, న్యూ ఖరోడా, ఇంకా శంకర రకాలైన రాయల్ ఖరోడా, కురుంచా, నిషా, నేహ, నందిని ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఇందులో పూసా కేసర్ రకం, దీని దుంపలు లోకల్ రెడ్ కన్నా నెల రోజులు నేలలోనే ఉన్నప్పటికీ వీటి నాణ్యత ఏమాత్రం చెడిపోదు. అధిక దిగుబడినిచ్చే ఎర్రదుంపల రకం ఈ పూసా కేసర్ రకం క్యారెట్. దీనిలో కెరటిన్ శాతం ఎక్కువ. తర్వాత ఎర్లీ నాంటిస్ రకం, దీని దుంప వేర్లు స్థూపాకారంలో ఉండి 12-15 సెంటీమీటర్ల పొడవు ఉండి పల్చటి పైపొర కలిగి నారింజరంగు కండ కలిగిన రకం ఈ ఎర్లీ నాంటిస్ క్యారెట్ రకం. దుంప విత్తిన 90-100 రోజులలో తయారవుతుంది ఈ క్యారెట్. తర్వాత చాంటనీ రకం, క్యానింగ్ నిల్వ చేయటానికి అనుకూలమైనది ఈ చాంటనీ రకం. దీని వేరు దుంప 11-15 సెంటీమీటర్ల పొడవు, 3-5 సెంటీమీటర్ల మందంతో నారింజ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది శీతోష్ణ మండలానికి బాగా అనువైన రకం. పూసా యమదగ్ని రకం ఈసీ 99918 త్వరగా కాపుకొచ్చే లక్షణము, ఇంకా నాంటిస్ నుంచి బెండు కండం ఒకే రంగు కలిగిన లక్షణాలు ఈ శంకర రకం క్యారెట్ లో ఉన్నాయి. దీని దుంప వేర్లు 15-16 సెంటీమీటర్ల పొడవు కలిగి నారింజ రంగుతో నిగనిగలాడుతూ ఉంటాయి. ఎక్కువ కెరటిన్ శాతంతో అధిక దిగుబడినిచ్చే రకం ఈ పూసా యమదగ్ని రకం. ఇక ఇవే కాకుండా ప్రైవేట్ సీడ్ కంపెనీ వారి లక్ష్మణ్, ఫోటాన్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక క్యారెట్ సాగుకు అనువైన నేలల విషయానికి వస్తే, మురుగునీటి వసతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గరప నేలలు ఈ క్యారెట్ సాగుకు చాలా అనుకూలం. బరువైన బంక నేలలు క్యారెట్ సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5 ఉంటే మంచిది. బంక నేలల్లో వేర్ల పెరుగుదల మందగించి దుంపలు అభివృద్ధి చెందకుండా పక్క వేర్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇక క్యారెట్ సాగుకు అనువైన వాతావరణం విషయానికి వస్తే, క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అధిక ఉష్ణోగ్రతతో దుంప పెరుగుదల రంగు సరిగా ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపలు రంగు తక్కువగా, పొడవు ఎక్కువగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపల దిగుబడి కోసం 18-24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ, 21 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కెరటిన్ శాతం తగ్గుతుంది. అధిక వేడి లేని బెంగుళూరు, చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతాలు ఏడాది పొడవునా క్యారెట్ సాగుకు అనుకూలమైనవి. ఇక క్యారెట్ విత్తన మోతాదు విషయానికి వస్తే, ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే కాలం ఆగస్టు నుండి నవంబర్ వరకు విత్తుకొని క్యారెట్ సాగు చేసుకోవచ్చు. ప్రతి 15 రోజుల తేడాతో ఆగస్టు నుంచి నవంబర్ వరకు విత్తుకుంటే ఎక్కువ కాలం పంటను దిగుబడిగా పొందొచ్చు రైతు సోదరులు.
1: రైతు సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 గృహమే స్వర్గసీమ రూపకం వింటారు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు డి రవీందర్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:03 90 వసంతాల ప్రజా సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

12:40 చిత్రగీతాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, తర్వాత 2:00 మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 6వ భాగం. 8:35 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రంలో రిలే. 9:30 మధురిమ ఆ పాత మధురమైన గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రంలో రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జిక్షన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

0: వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన పరమాది తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు, 2047 నాటికి వికసిత భారత నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ గాని, ఆక్వాకల్చర్ గాని, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ గాని, రైల్వే కనెక్టివిటీస్ గాని, టూరిజం గాని, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవ్వాలి. దానికి ఒక ప్రణాళిక బద్ధంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, GO 77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డిఎస్సి నియామకాలకు సంబంధించి

0: గురించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
1: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీని వల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా

0: పర్సెంట్, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మారుతూ వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ తమాషా ప్రకారం డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 పాలనలో రాష్టంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अत्यन्तं वर्धिता। सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन परिषदा प्रख्यापितं यत् छात्राः इदानीं रविवासरस्य मध्य रात्रिं यावत् स्व आवेदनानि प्रस्तोतुं शक्नुवन्ति। सीबीएसई परिषदा प्रोदीरितं यत् छात्रहितं मनसि निधाय आवेदन प्रक्रियां पूरयितुं छात्रेभ्यः अतिरिक्त समय प्रदानाय एषः निर्णयः स्वीकृतः। एतस्मात् पूर्वम् आवेदनस्य अन्तिमा तिथिः अस्य मासस्य 6 दिनाङ्कं यावदासीत्। परिषदा सर्वेभ्यः योग्य छात्रेभ्यः परामृष्टं यत् ते निर्धारित समये एव स्व आवेदन प्रक्रियां सम्पादयन्तु। केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अघोषयत् यत् अंडमान द्वीप समूहस्य पूर्व समुद्रीय तटात् प्रायः 15 किलोमीटर दूरे श्री विजयपुरम त्रिक्षेत्रे प्राकृतिक गैस भण्डारः अन्विष्टः। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन श्री पुरी प्रख्यापितवान् यत् एतत् अन्वेषणम् अण्डमान समुद्रस्य विशाल ऊर्जा क्षमतां पुनः प्रमाणीकरोति। सहैव अस्मिन् क्षेत्रे प्रचल्यमानस्य गवेषणाभियानस्य एकाम् अपरां सफलतां च सूचयति। सः अकथयत् यत् ऑयल इंडिया इति संस्था सम्प्रति गैस द्रव्यस्य संरचनां तथा च तस्य ऊष्मीयमानं मूल्यांकितुं गैस सैम्पलिंग इति प्रतिचयनस्य कार्यं करोति। अन्ताराष्ट्रिय पर्यावरण दिवसावसरे श्रीपुरी महोदयेन नवदिल्ल्यां फ्लेक्स इंधन वाहनेभ्यः E85 इंधनस्य शुभारम्भो विहितः। केन्द्रीय गृहमन्त्री अमितशाहः ह्यः अब्रवीत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आर्थिक परिष्काराणां लक्ष्यस्य अन्तर्गतं भारतस्य विकासयात्रा देशस्य आर्थिक समृद्धिम् अविरतं वर्धयति। अस्मिन् आर्थिक वर्षे पञ्जीकृतं 7.7% जीडीपी विकासं निर्दिश्य श्रीशाहः प्रावोचत् यत् एषा उपलब्धिः गत 12 वर्षेषु भारतस्य अर्थव्यवस्थया सुदृढतां प्रकटयति। अथ च क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान दलयोर्मध्ये स्पर्धा अद्य न्यू चंडीगढ़स्य मुलानपुर स्थिते महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे आरप्स्यते। अस्यां स्पर्धायां शुभमन गिलः भारतीय दलस्य नेतृत्वं विधास्यति। क्रीडेयं भारतीय समयानुसारं प्रातः 9:30 आरप्स्यते। पुरुषाणाम् अंडर 18 इति अष्टादश एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। अपरतः महिलानां अष्टादश एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు. సమాచార లేఖ అందించిన వారు శ్రీ పి రమేష్.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా యువజన క్రీడా వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో యువతి యువకులతో యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 70 మంది యువతి యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల వలె 0 అవర్ క్వశ్చన్ అవర్ బిల్లు ప్రవేశపెట్టే పద్దతి ఓటింగ్ వాదనలు ప్రతివాదనలు వంటి విషయాలతో యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు పెయింటింగ్ డాన్స్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు బహుమతి అందజేశారు. తీవ్రమైన ఎండ వేడి కారణంగా రాత్రి వేళల్లో ఇక ఆవరణలో బాల్కనీలో నిద్రించే ప్రజలను ఆసరాగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడే నేరస్తులను పట్టుకోవడానికి సిద్దిపేట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం, మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా డెకోయ్ ఆపరేషన్ చేపట్టారు. దొంగల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని పట్టుకోవడానికి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత పట్ల అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ పోలీసులు స్థానిక గ్రామాలు సందర్శిస్తున్నారు. ఎండాకాలంలో నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో క్షయ వ్యాధిగ్రస్తులకు 7 రకాల పోషక విలువలున్న

0: ఆహారం బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయ లక్షణాలను ముందస్తుగా గుర్తించి వ్యాధి తీవ్రత పెరగకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రక్రియలో చేరే విద్యార్థులకు సంబంధించి లక్కీ డ్రాను జిల్లా కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 3వ తరగతిలో మొత్తం 5 సీట్లుండగా 3 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, వారికి నేరుగా సర్టిఫికెట్లు తనిఖీ చేసి 3వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 5వ తరగతిలో మొత్తం 3 సీట్లుండగా 5 దరఖాస్తు చేసుకోగా వారికి లక్కీ డ్రా ద్వారా 3లో 1 బాలిక 2 బాలురుని ఎంపిక చేశారు. 1ని రిజర్వ్ లో ఎంపిక చేశారు. ఇందులో ఎంపికైన ఎస్టీ విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫై చేసి సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యను అభ్యసిస్తారని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కలెక్టర్ చదివి వినిపించారు. రాష్ట ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి వారు సద్వినియోగం చేసుకునేలాగా గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం, సేవల చేరువపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ప్రజల రక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన సిద్దిపేట సురక్ష నేత్ర 3వ విడత కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట కమిషనరేట్ వ్యాప్తంగా 275 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 275 నూతన సీసీ కెమెరాలు ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు 3 కన్నులా పనిచేస్తాయని, నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని రష్మి పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ తెలంగాణ విత్తన అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని అగ్రోస్ సహకార సంఘాలు ప్రైవేట్ డీలర్ కి అవగాహన సదస్సు నిర్వహించారు. వచ్చే వానాకాలం సీజన్ లో నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులు పంటల మార్పిడికి సంబంధించి సలహాలు సూచనలు అందుకునేందుకు ఈ సదస్సు నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ అందించే విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లను కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తనాభివృద్ది సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ ప్రయోగశాలలో పరిశోధన చేసిన మేలిమ రకం విత్తనాలను మాత్రమే రైతులకు అందిస్తోందని, వీటి వల్ల ప్రయోజనం చేకూరుతోందని అన్వేష్ రెడ్డి చెప్పారు.
1: శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ

0: మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్నం డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होंगी, साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है. ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలను సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

0: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ యుద్ధ విమానం సుఖోయ్ Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామిని చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్ తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమని పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సీడీసీ అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజో మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సీడీసీ ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కల కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములలో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: గృహమే స్వర్గసీమ రూపకం వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలన.

ఇంటా బయట కూడా కాలుష్యం పెరిగి మన శారీరక మానసిక ఆరోగ్యాలపై కాలుష్య ప్రభావం ప్రసరిస్తుంది. వాహనాల రద్దీ పెరగటం, హారన్లు, లౌడ్ స్పీకర్ల హోరు, పెద్ద శబ్దాలతో వినిపించే మ్యూజిక్ సిస్టమ్స్ లాంటి ఎన్నో కారణాల వలన ధ్వని కాలుష్యం పెరిగిపోతుంది. ఈ ప్రభావం చెవుల మీద పడి చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా వాహనాల ద్వారా, ఫ్యాక్టరీల ద్వారా ధూమపానం చేసేటప్పుడు వచ్చేటటువంటి పొగ సహజ వాయువులతో కలిసి వాతావరణాన్ని కలుషితం చేయటం జరుగుతుంది. ఈ విధంగా కలుషితమైనటువంటి గాలిని పీల్చటం వలన అనేక అనారోగ్యాలు కలుగుతాయి.

0: శబ్దము ద్వారా, వాతావరణము ద్వారానే కాకుండా జల కాలుష్యం కూడా తీవ్రమైన అనారోగ్యాలను కలుగజేస్తుంది. నీరు పరిశుభ్రంగా ఉండకపోవడం, నీటిని శుద్ధి చేయకపోవడం, పైపుల ద్వారా పంపే నీరు కలుషితమవ్వడం, మంచినీటికి ఉపయోగించే పైపుల ప్రక్కనే మురికి నీరు పోయే పైపులు ఉన్నప్పుడు అవి లీక్ అయి మంచినీటిలో కలవడం, నీటిని వాడే విషయంలో పరిశుభ్రతను పాటించకపోవడం వలన జల కాలుష్యం ఏర్పడుతుంది.
1: ఇంకా కాలుష్యం అనేది ఫ్యాక్టరీల ద్వారా వదిలేటటువంటి వ్యర్థ పదార్థాలను చెరువుల్లోకి, బాగుల్లోకి, నదుల్లోకి వదలటం వలన రసాయనాలు అనేవి జల కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. వీటిని నివారించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రోడ్డుకు ఇరుప్రక్కల మొక్కల్ని నాటాలి. చెట్ల వలన వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు నివారించవచ్చు. మరి బయట కాలుష్యమే కాకుండా మన ఇంట్లో కూడా కాలుష్యాన్ని అరికట్టాలి. మన కంటికి కనిపించని దుమ్ము, ధూళి లాంటివే కాకుండా కొన్ని వస్తువుల ద్వారా ఏర్పడేటటువంటి కాలుష్యం కూడా మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. ఇంట్లో సిగరెట్ కాల్చడం వలన వచ్చేటటువంటి పొగ, గర్భిణీలకు, పసిపిల్లలపై ఈ పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిగరెట్ కాల్చేవారు ఇంట్లో కాల్చకుండా బయటకు వెళ్ళి కాల్చడం మంచిది.
0: నేల మీద పరిచే తివాచీలు, సోఫాలు, తలగడ దిండ్లు, కర్టెన్లు శుభ్రంగా లేనట్లయితే ఆ ప్రదేశాల్లో డస్ట్ మైట్స్ చోటు చేసుకుంటాయి. వాటి వలన అనారోగ్యాలు ఏర్పడతాయి. తివాచీలను, సోఫాలను వాక్యూమ్ క్లీనర్తో శుభ్రపరుస్తూ ఉండాలి. కార్పెట్లను తిరగేసి ఎండలో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి.
1: సోఫాలకు వేసినటువంటి కుషన్ కవర్లను, కర్టెన్లను వేడి నీటిలో సర్ఫ్ వేసి నానబెట్టి శుభ్రంగా ఉతికి డెట్టాల్ కలిపినటువంటి నీటిలో జాడించి ఎండలో ఆరవేసినట్లయితే డస్ట్ మైట్స్ దరికి చేరవు.
0: ఇంట్లో ముఖ్యంగా వంటగది పరిశుభ్రంగా ఉండాలి. లేనట్లయితే కాలుష్య ప్రదేశం వంటిల్లే అవుతుంది. వంటింట్లో ఉండేటటువంటి పాత్రలు, మనం నిత్యం ఉపయోగించే పాత్రలు, సింకు, గ్యాస్ స్టవ్, స్టవ్ క్రింది భాగం, అలమరలు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటింట్లోకి గాలి, సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించే విధంగా చూసుకోవాలి. వంటింటి కిటికీలు పగటిపూట ఎప్పుడూ తెరిచి ఉంచడం చాలా మంచిది. వంటింట్లో పిండి వంటలు లాంటివి చేసేటప్పుడు వచ్చేటటువంటి పొగ ఇల్లంతా వ్యాపించకుండా చూసుకోవాలి. వంటిల్లు శుభ్రంగా లేనట్లయితే ఆహార పదార్థాలు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. గ్యాస్ వాసన వస్తున్నట్లయితే రబ్బర్ ట్యూబ్కు రంధ్రాలున్నాయేమోనని సరిచూసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే ట్యూబ్ను వెంటనే మార్చివేయాలి.

ఇంట్లో బూజు, సాలీళ్లు, పురుగులు, నేల మీద తడి, తేమ లేకుండా చూసుకోవాలి. దోమల నిర్మూలనకు మనం వాడేటటువంటి కాయిల్స్ నుంచి వచ్చేటటువంటి పొగ, ఇంకా ఇతరమైన స్ప్రేలు ఇటువంటివి మనం వాడే కంటే చిన్నపిల్లలున్నటువంటి ఇంట్లో దోమతెరలను వాడటం మంచిది. చలికాలంలో వెచ్చదనం కోసం రూమ్ హీటర్లను వాడేటటువంటి వారు నాణ్యమైనటువంటివి మాత్రమే వాడాలి. లేనట్లయితే దానికి ఉన్నటువంటి తారు వలన గాలి కలుషితమవుతుంది.

ఇంకా మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేటటువంటి పాదరక్షలను ఇంట్లో వాడకూడదు. అదేవిధంగా ఇంట్లో వాడేటటువంటి పాదరక్షలను బయటకు వాడకూడదు. చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు ఇంట్లో ఉంచకుండా బయట చెత్తకు ఏర్పాటు చేసినటువంటి కుండీలలో మాత్రమే పారేయాలి. అటకల మీద పనికిరానటువంటి వస్తువులను పెట్టినట్లయితే దుమ్ము ధూళి చేరి బూజు పట్టడం జరుగుతుంది. ఒకవేళ అవి అవసరమైన వస్తువులైనట్లయితే అప్పుడప్పుడు బూజులు దులిపి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే వాటిని ఇల్లంతా తిరగనివ్వకూడదు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి వెంట్రుకల్లో కంటికి కనిపించనటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు పెంపుడు జంతువులకు కూడా స్నానం చేయించాలి. వాటిని కూడా శుభ్రంగా ఉంచాలి.

ఇంట్లోనే కాదు మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకేంటిలే అని కొందరు చెత్త చెదారాలను బయట అందరూ తిరిగే స్థలాలలో పోస్తూ ఉంటారు. అలా కాకుండా చెత్త కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కుండీలలో మాత్రమే పోయాలి. మన ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అప్పుడే గృహం కూడా స్వర్గసీమలా ఉంటుంది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాల గతవారం సమీక్ష వింటారు సమీక్షకులు డి రవీందర్.
1: అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం జరిగిన రాష్ట్ర అవతరణల వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట చేపట్టిన 99 రోజుల కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిందని వివరించారు. దీని ద్వారా ప్రజా కేంద్రిత పాలనను బలోపేతం చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా జిల్లాలో 530 మంది రైతులకు 3 కోట్ల రూపాయలతో వివిధ పరికరాలు అందిస్తున్నామని, ఈ ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్, కోకో సాగులో రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్ని

చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా కృత్రిమ మేధ ఏఐ ఉపయోగించే కార్యక్రమం 10 పాఠశాలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 9 తరగతుల వరకు ఏఐ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయని పునరుద్ఘాటించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 29,000 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 2,160 మంది చిన్నారులకు హెచ్పివి టీకాలు అందించామని వెల్లడించారు. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు జిల్లాలో మొదటిసారి ప్రారంభించిన ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా 26,000 మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా టికెట్లపై మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలోని 22 మండలాల సమాఖ్యలకు 22 ఆర్టీసీ బస్సులు మంజూరు చేశామని తెలిపారు. ఉద్దీపకం కార్యక్రమం ద్వారా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు 25 లక్షల ల్యాప్టాప్లు అందించామని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి 51 రెట్రోఫిటేటెడ్ మోటార్ వాహనాలు, 15 బ్యాటరీ వీల్చైర్లు, 20 మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశామని తెలిపారు. భద్రాచలం మన్యంలోని గిరిజనులకు అభివృద్ధి, సంక్షేమం సమపాలలో అందించడమే ప్రాధాన్యమని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. అన్ని రంగాల్లో అడవి బిడ్డలు రాణించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఐటీడీఏలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటాలతో ఎంతోమంది అమరులు త్యాగాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో గిరిజన సంక్షేమం వెల్లివిరిసేలా ప్రణాళికలు తయారు చేసినట్లు పీఓ వివరించారు. ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకునేందుకు కోయా ఇలవేల్పుల పుస్తకం దోహదపడిందని, గిరిజన మ్యూజియం సందర్శనీయ ప్రాంతంగా బాసిలుతోందని, భద్రగిరి మార్ట్ పురోగతి సాధిస్తోందని తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలను సింగరేణిలోని వివిధ విభాగాల్లో నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ పీపీ కె వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి బస్టాండ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు రన్ చేపట్టారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జీఎం సాలంరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రుద్రంపూర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ప్రగతి మైదానం వరకు రన్ నిర్వహించారు. జనగణన ప్రక్రియలో రూపొందించే జాబితా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సూపర్వైజర్లతో గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో జనగణన నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ సమయంలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని సూచించారు. ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయం నుంచి తాగునీటి వరకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షించారు. వానాకాలం, సాగు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పంటల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వచ్చే వారం నుంచి రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు ఇతర సాగు ప్రాంతాలను గుర్తించి రైతులకు వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించాలని, వర్షపాతం పరిస్థితులపై రైతులకు నిరంతరం సమాచారం అందించాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను తెలియజేసేందుకు రైతు వేదికలను వినియోగించాలని ఆదేశించారు. యూరియా లభ్యతను దృష్టిలో ఉంచుకొని నానో యూరియాతో పాటు ఇతర సహజ ఎరువులను ప్రోత్సహించాలని, పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. పంట కోత అనంతరం వరికొయ్యల పంట అవశేషాలను నిప్పిపెట్టడంతో పక్క రైతులు నష్టపోతున్నారని, పొలాల్లో నిప్పిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ అధికారులను ఆదేశించారు. చండుగొండ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా, మట్టి తవ్వకాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. పోలీస్ డిజిటల్ విధానాలను అలవర్చుకొని మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లో అన్ని రకాల

రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. స్టేషన్కు వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని భద్రాద్రి జిల్లా వైద్య శాఖాధికారి తుకారాం రాథోడ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, మాతృ మరణాలను శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. గర్భిణీయుల నమోదు

పరీక్షలు చేపట్టాలన్నారు. స్పెషలిస్ట్ వైద్యులు క్రమం తప్పకుండా చెకప్లు చేయాలన్నారు. 108 సేవలను కూడా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి ప్రతి కేసు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డేమండ్ హెచ్ఓ తుకారం రాథోడ్ ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం చండుగొండ మండలం తిప్పన్పల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ, పారిశుద్ధ్యంతో పాటు పంటల సాగు, పంట మార్పిడి విధానాలు వివరించారు. అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని రైతులను కోరారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి అలవాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ఎస్ఐఆర్ను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను జాబితా నుంచి తప్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం కల్పించాలన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని ఆదేశించారు. సర్వజన ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం సిఎన్సియుకి కాల్లా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 5.50 లక్షల విలువైన యంత్రాలను వితరణగా అందజేశారు. ఆసుపత్రిలో బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి తనతో పాటు కుటుంబం, ఆ తర్వాత సమాజ హితం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సేవా దృక్పథంతో కాల్లా ఫౌండేషన్ తరపున ప్రభుత్వ ఆసుపత్రిలో పేద పిల్లల వైద్య సేవలకు ఉపయోగపడే విలువైన పరికరాలను అందించడం అభినందనీయమన్నారు. కాళ్ళా పాపరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎస్ఎన్సియు విభాగానికి అవసరమైన ఇంక్యుబేటర్స్, సిరంజి పంపులు, సిఎస్హెచ్ఎస్ బేబీ వార్మర్స్, ఫోటోథెరపీ, ఎంఎన్ఎస్ఎం వంటి యంత్రాలను అందజేశామని చెప్పారు. అడవులు సంరక్షించి భావితరాలను మంచి పర్యావరణాన్ని అందించాలని సిసిఎఫ్ భీమానాయక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వన్యప్రాణి సంరక్షణ విభాగం పాల్వంచ టెరిటోరియల్ అటవీ శాఖాధికారులు బుధవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అడవులను సంరక్షించాలని నినాదాలు చేశారు. అడవులు వన్యప్రాణులకు నష్టం కలిగిస్తేనే తీసుకోవాల్సిన చర్యలు, అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సరైన పర్యావరణం లేక అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. అడవులు క్షీణిస్తే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సలహాలు, సహాయక సహకారాలు అందించి కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి కోసం వైటీసీ, పాలిటెక్నిక్ మరియు ఇతర సాంకేతిక విద్యా కోర్సులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నూతన కోర్సుల వివరాలతో కూడిన కరపత్రాలను అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి పనిచేయడం వల్ల అనుకున్నది సాధించి ఐటీడీఏకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు న్యూఢిల్లీలో విజ్ఞాన భవనంలో జరిగిన కార్యక్రమంలో 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించి అందుకున్న సందర్బంగా 2024 నుంచి 2026 వరకు సాధించిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 214 ఐటీడీఏలు గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్నాయని, ఈ నెల 3న క్షేత్రస్థాయి అధికారుల సమావేశం న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో జరిగినప్పుడు వివిధ రాష్ట్రాలు, జిల్లాలు కలిపి 9 అవార్డులు ప్రకటించగా గిరిజన సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న మన భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఐటీడీఏగా అవార్డు ప్రకటించడం జరిగిందన్నారు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ డి రవీందర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధికి విలువైన అవకాశాలు అందిస్తూ ఉంది. శిక్షణార్థుల నియామకం కోసం ఈ కార్యాచరణ చేపట్టింది. మొత్తం 5,000 పైచులకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష, పత్రాల ధృవీకరణ, భాషా ప్రావీణ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ సీట్ల సంఖ్య తాత్కాలికమైనది, ఇంకా బ్యాంకు అవసరాల ప్రకారం ఇది మారవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందేందుకు ముందుగా ప్రభుత్వ శిక్షణార్థి పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. https://www.apprenticeshipindia.gov.in ఈ వెబ్సైట్లో శిక్షణకు సంబంధించినటువంటి వివరాలు పొందుపరచబడ్డాయి. లేదా https://nats.education.gov.in ఈ వెబ్సైట్ని కూడా సంప్రదించవచ్చు. అర్హత ప్రమాణాలు, వయసు, విద్యార్హతలు మొదలైనవి, ఇంకా ఫీజు, ఇతర వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంక్ వెబ్సైట్ https://bankofbaroda.bank.in లేదా

0: BFSI SSC portal https://bfsissc.com ఈ వెబ్సైట్లలో మీకు దరఖాస్తు ఉన్నామన్నా ఇతర సమాచారం అనేది లభ్యమవుతుంది. దరఖాస్తు చేసుకునే ముందు ఇంకా ఫీజు చెల్లించే ముందు వివరమైనటువంటి ప్రకటన పూర్తిగా చదవాలని అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా సూచిస్తుంది. ఏదైనా అదనపు సమాచారం, సవరణ, మార్పు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్లోని కరెంట్ ఆపర్చునిటీస్ విభాగం నుండి BFSI SSC వెబ్సైట్లో ప్రకటించబడతాయి. అందుచేత వెబ్సైట్లు ప్రతిదినం అభ్యర్థులు పరీక్షిస్తూ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ అనేది జూలై 8, 2026 వరకు ఇచ్చారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపుకోవడానికి ఆఖరి తేదీ జూలై 8, 2026. పూర్తి సమాచారం కోసం https://bankofbaroda.bank.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. మరొక ప్రకటన, ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES 56లో భాగంగా 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ఎంపికైన వారు ఉచితంగా బీటెక్ చదువుకోనవచ్చు. ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో విధులు నిర్వహించవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ MPC లో 60% మార్కులు సాధించి ఉండాలి. అలాగే JEE పరీక్ష స్కోర్ అవసరమనేది ఉంటుంది. వయసు విషయానికి వస్తే 2007 నుంచి 2010 మధ్య జన్మించిన వారై ఉండాలి. JEE మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దాంతోపాటు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.joinindianarmy.nic.in www.joinindianarmy.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 12, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎస్ స్వాతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం సుమన్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: మాట్లాడుతున్నాను సార్. మేము వ్యవసాయ రైతులము. ఇప్పుడు వర్షాకాలం కోసం మళ్ళా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలు కొనుకొచ్చుకొని మళ్ళా దుక్కులు తయారు చేసుకుంటున్నాం సార్. నారుమడులు దున్నుకుంటున్నాము.
0: అవునా? ఓకే, ఏ పంట వేస్తున్నారు?
1: వరి పండిస్తా అంటాం సార్. ఇప్పుడు కొన్ని దొడ్డు రకాలు పండిస్తా అంటాం, కొన్ని సన్న రకాలు పండిస్తా అంటాం. దొడ్డు రకాలు కొంచెం మిల్లర్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇక ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశానుసారం సన్న రకే పండిస్తాం సార్.
0: సన్న రకాలు 8 రకాలని ప్రభుత్వం వారు మనకు సూచించారు. అవి మాత్రమే మనం పండిస్తే సబ్సిడీ కూడా వస్తుంది మనకి.
1: ఓకే, ధన్యవాదాలు సార్.
0: మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
0: వివేకనగర్ మండలం రాఘవపురం గ్రామం గుండేటి వెంకటరాములు సార్.
1: వెంకటరాములు గారు, ఈ మధ్య వాతావరణం కొంచెం చల్లబడింది, మీ దగ్గర ఎలా ఉంది?
0: మా దగ్గర కూడా అంతే ఉంది సార్.
1: చల్లబడిందా, వేడిగా ఉందా?
0: వేడిగా ఉంది, చల్లబడి ఉంది, కాకపోతే పొద్దుటపూటం చల్లగా ఉంటుంది. పది తర్వాత మట్టికి బాగా వేడిగా ఉంటుంది సార్.
1: ఓకే, మరి మీరు వ్యవసాయదారులు కాబట్టి దుక్కులు చేస్తున్నారా?
0: అదే సార్, మా వ్యవసాయ రైతులకే చిన్న సూచన చేద్దామని ఫోన్ చేసాను సార్.
1: చెప్పండి.
0: మా రైతు సోదరి సోదరు మనం తెలియజేసేది ఏంటంటే, ఏదో మబ్బులు చూసి పిల్లలకు పోసుకున్నట్టు ఇంకా ఏదో కార్త బలం ఉండాలని చెప్పేసి రోహిణి కార్తలోనే విత్తనాలు వేయాలా, ముదురు శాతం ముందుగా ములిస్తే బాగొచ్చిద్దని భ్రమలోకి పోకుండా ఈ పరాభ నామ సంవత్సరంలా ఈ సంవత్సరం పరాభ కావాలి కానీ రైతుల మధ్యకే పరాభవంతులు కావద్దు అని చెప్పి చిన్న సూచన సార్. ఎందుకంటే ఈ జూను మూడో వారంలో కానివ్వండి లేదా జూలై మొదటి వారం వరకు మనం విత్తనాలు వెతుకోవచ్చు.
1: అవును,
0: వర్షాలు పడి మరి కాలం చల్లబడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకోవాలా, ఎందుకంటే మందు కట్టల రేట్లు కూడా చాలా ఆకాశానికి
1: అంటుతున్నాయి.
0: ఇవాళ 28 మంది కట్ట కొనాలంటే 2500 ఉంది ఇప్పటికే. మరి ప్రతి ఒక్క మంది కట్టల రేట్లు పెట్రోల్ షాపుల వారు కూడా పెట్టుబడి పెట్టేటట్టు లేరు. ఇక కౌలు రైతులు అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఇక కౌలు రైతులకి అయితే ఇక మందు కట్టల ఊరే శాతం కూడా వచ్చే పని లేకుండా అయిపోతుంది. మరి ప్రభుత్వంలో కొన్ని మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టామని చెప్తున్నారు, మరి రైతుల వారికి వచ్చే వరకు మందు కట్టలు రావట్లేదు. మరి అందుకే కాలానికి అనుగుణంగా కాలం చల్లబడ్డ తర్వాతనే విత్తనాలు ముందుగా వేసుకునే అప్పులు పాలయ్యేదానికంటే మరి జూలై 2వ వారం వరకు కూడా విత్తనాలు ఇచ్చుకోవచ్చు, మరి చక్కగా ములిసి మరి పంటలు పండి.
1: వెంకటరాములు గారు, కేంద్ర ప్రభుత్వం వారు కేటీ బచావో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నారు ఈ నెల 30 వరకు. ఏంటంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, భూమి యొక్క పరీక్ష, మట్టి నమూనాల సేకరణ ఏ విధంగా తీసుకోవాలి, భూసారంలో మరి పోషకాలను ఎలా మనం దాన్ని సమతుల్యం చేసుకోవాలి అనే దాని మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వ్యవసాయ శాఖ వారు. అలాగే మన జిల్లాలో మన రాష్ట్రంలో 8 రకాల వంగడాలను సూచిస్తున్నారు వాళ్ళు. అవి మాత్రం వేసుకుంటే రైతుకి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించారు క్వింటా ఒక్కంటికి.
0: రైతులు సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆకాశవాణి ద్వారా.
1: మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల

0: పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హలో, నమస్తే అండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
1: బాగున్నాం, బాగున్నాం. చెప్పండి, ఈ రోజు ముందుగా
2: ఎన్నో మంచి కార్యక్రమాలు అందిస్తూ శ్రోతలకు ఎంతో చేరువగా అందజేస్తున్న మీ కార్యక్రమాలు అందరికి అభినందనలు సార్.
1: ఓకే, ఈ రోజు మరి ముచ్చట ఏంటి మీది?
2: ఈ రోజు ఇక్కడ భక్తిభావం వెలువరిస్తుందో అక్కడ మానవత్వం పరిమళిస్తుంది. మానవత్వం పరిమళించిన చోట దేశభక్తి ఆకాశ అంచులకు చేరి సమున్నతంగా హిమాలయ పర్వతాల ఉన్నత స్థానంలో నిలుస్తుంది. ఆధ్యాత్మిక దేశభక్తి సమసమాజం ఆశయాలు సమాజం ఉత్తమ పౌరులకు నిలయంగా మారుతుంది. హలో,
1: చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేడియోలో?
2: దేశభక్తి ఆధ్యాత్మిక అనేది మా గ్రామంలో రామవరంలో ఎక్కువగా వెలువరిస్తుంటే సార్. తర్వాత ఇంత పొద్దున్నే ఈ తాజా పుష్పాలు, జామంతులు, బంతిపూలు, అగరబత్తులు, హారతి కర్పూరం ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళకని అనుకునే వాళ్ళం. అయితే ఉదయం కూడా ఒక ముసలమ్మ ఆధ్యాత్మిక భావంతో ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఒక అరిటాకుల్లో వీళ్ళలో పొందుపరిచి ప్రతి షాప్ కు అందజేస్తూ ఉండేది సార్. వేకువజామునే మాకంటే ముందే లేచి మేము 5 గంటలప్పుడు లేస్తే ఆ ముసలమ్మ ప్రతి షాప్ కు తిరిగి ఇస్తూ ఉండేది అన్నట్టు. అయితే ఇంత భక్తిభావం ఏంటి ముసలమ్మగా అనుకునే వాళ్ళం మేము. ఆవిడ కొడుకు మురళీధరన్ ఉండేది సార్. ఆమె లేనప్పుడు ఆయన సైకిల్ మీద అందరికి ఇస్తూ ఉండేది. అరే ఇవన్నీ ఎవరిస్తున్నారు అని చెప్తే మురళీధర్ మా క్లాస్మేటే సార్, అతను ఉండేది. తర్వాత విజయ్ కుమార్ ఉండేది. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఆ పిల్లలకు వెళ్ళినప్పుడు ఆ దైవభక్తి అది కనపడేసరికి పిల్లల్లో ఆధ్యాత్మిక భావన అనేది వస్తుంది అన్నట్టు.

0: హలో
1: హలో నమస్తే అండి
0: సార్, నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కోనపరెడ్డి రమేష్ బాబు అండి.
1: గుర్తుపట్టాం. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
0: అయితే మా చిన్న మనవరాలు అంటే సంవత్సరము నా లోపల పిల్ల ఏమైందంటే తప్పుడు అడుగులు వేసుకుంటూ రేడియో దగ్గరికి వెళ్ళిపోయిందండి. రేడియో దగ్గరికి వెళ్ళిపోయి రేడియోని పట్టుకుంది. పట్టుకోగానే ఏం చేశానంటే నేను ఫోటో తీసా. అయితే ఆ పాప ఈ మధ్య కాలంలో నాకు రేడియో కావాలని చెప్పి మారం చేస్తుంది.
1: ఇప్పుడు వయసు ఎంత?
0: 8 సంవత్సరాలండి.
1: కొనిచ్చారా రేడియో? మరి
0: వింటుందండి, వింటుంది. ఇంటికి వస్తే వింటుంది. అయితే ఏం చేశాను

0: అంటే మన జూన్ 1వ తారీఖు నాడు ఆ పిల్ల పుట్టినరోజు సందర్భంగా, అక్కయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఆ పిల్లకి ఈ పిల్లకి కలిపి ఇద్దరికి రేడియో ఇచ్చారండి.
1: మంచి పని.
0: చాలా మంది అన్నారంటే గ్రూప్ లో వాళ్ళు కూడా అన్నారంటే ఇవాళ అసలు రేడియో చిన్నపిల్లలకి రేడియో చేస్తాం అనేది చాలా అరుద్ది, ఇది ఇలా ఇవ్వాలి మంచి అంశం తీసుకున్నారని చెప్పి చెప్పారంట.
1: ఏదైనా కూడాను మరి ఈ రోజుల్లో రేడియో గిఫ్ట్ గా ఇవ్వాలని ఆలోచన మీకు రావడం, అది కూడా 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో మీరు ఆ రేడియో గిఫ్ట్ ఇవ్వడం అనేది మాకు కొంత అది కనెక్ట్ అయింది ఆ విషయం.
0: సబ్సిడీ రూపాయలు కూడా రేడియోలు ఇస్తే చాలా బాగుంటుంది నా కోరిక అండి.
1: కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మొబైల్లో వచ్చేటువంటి వివిధ రకాల యాప్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి రేడియోని వినగలుగుతున్నారు.
0: సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటుందండి. ఆదరించే వాళ్ళు ఉండరు కానీ రిపేర్ చేసే వాళ్ళు లేరని చెప్పి అంటున్నారండి. ఇప్పటికే రేడియో చాలా మంది ఉండయండి.
1: ఇంతకీ మీకు ఉన్న రేడియో ఏసీయా డీసీయా?
0: అంటే మొత్తం ఎఫ్ఎంలన్నీ వస్తాయండి.
1: ఆహా, కాదు బ్యాటరీతో నడుస్తుందా కరెంట్ తో నడుస్తుందా?
0: అంటే బ్యాటరీ ఉందండి. బ్యాటరీ కాకుండా ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ మెషిన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ మెషిన్ ఒక గంట సేపు పెట్టుకుంటే మనకు దగ్గర దగ్గరకు వారం రోజుల పాటు ప్రసారాలు నిరంతరంగా వస్తాయండి.
1: మంచి పరిణామం.
0: గుమ్మం ముందు అడుగు ముందు రేడియో పెట్టుకుని ఏంటంటే దర్జాగా

0: మంది ఉండేయండి.
1: ఇంతకీ మీకు ఉన్న రేడియో ఏసీయా డీసీయా?
0: అంటే మొత్తం ఎఫ్ఎం అన్ని వస్తాయండి.
1: ఆహా, కాదు, బ్యాటరీతో నడుస్తుందా కరెంట్ తో నడుస్తుందా?
0: అంటే బ్యాటరీ ఉందండి. బ్యాటరీ కాకుండా ఇప్పుడు సెల్ ఫోన్ షార్జింగ్ మెషిన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ షార్జింగ్ మెషిన్ ఒక గంట సేపు పెట్టుకుంటే మనకు దగ్గర దగ్గరగా వారం రోజుల పాటు ప్రసారాలు నిరంతరంగా వస్తాయండి.
1: మంచి పరిణామం.
0: గుమ్మం ముందు అడుగు ముందు రేడియో పెట్టుకుని వింటే దర్జాగా ఉండేదండి. అవును,
1: మన దగ్గర ఉన్న ఆడియో సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది, కానీ రేడియో అనేది మన కంట్రోల్లో ఉండదు కదా. ఎవరైనా అలా ధారాళంగా మాట్లాడుతూ ఉంటే రేడియోలాగా మాట్లాడేస్తావేంటి అంటారు. అంటే రేడియోకి కంట్రోల్ చేసేది అనేది శ్రోత దగ్గర ఉండదు. అంటే అంత స్పష్టంగా అంత వినసొప్పుగా మాట్లాడే వాళ్ళని అంటారు రేడియోలాగా మాట్లాడుతున్నారేంటి అనేసి. ఓకే రమేష్ గారు, చాలా చక్కగా మీ యొక్క అనుభవాలు అలాగే మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ కోసం కూడా ఆకాశవాణిలో తెలియజేసేందుకు ధన్యవాదాలు.
0: నేను కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో కొంతమందికి పిల్లలకు కూడా లేదనుకుంటే ఏదైనా పెన్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒక 500 రూపాయలు చేతిలో పెడతామండి.
1: అవును,
0: అట్లా కాకుండా అసలు ఈ రూపాయినిగా పెడితే బాగుంటుందని నా కోరిక అండి.
1: ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు అలాగే ప్రకృతి ప్రేమికులు అంతా ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మొక్కలు ప్రజెంట్ చేస్తున్నారు.
0: అవునవును.
1: అలాగే రేడియో శ్రోతలు, రేడియో ప్రేమికులు ఎవరైనా సరే, రేడియో శ్రోతల కుటుంబం ఉంది, వీళ్ళంతా కూడా నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక రేడియోని మీరు అన్నట్టుగా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు మొక్కలు ఇస్తారు, వీళ్ళు రేడియోలు ఇస్తారు, మనకు కూడా ఒక పాపులారిటీ వస్తుంది కదా.
0: అవునండి, అవునండి.
1: అందుచేత మనం రేడియోలు ఇద్దాం, ఎక్కడికి వెళ్ళినా కూడా రేడియోలు గిఫ్ట్గా ఇస్తే సరిపోతుంది.
0: అదే పని చేసాలని నా చేయాలని నా కోరిక. మా శ్రోతలు గారు సహకరిస్తారని మా కోరిక, దాంట్లో నేను సహకరిస్తానని నా కోరిక.
1: మార్పు ఎక్కడో రాదండి, మనతోనే మొదలవ్వాలి.
0: అవునంతే.
1: ఓకే రమేష్ బాబు గారు, చాలా చక్కగా ఆకాశవాణితో మాట్లాడి ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: పెదాలనే ఉంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మమండి మీ

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకి, శ్రోతల ముచ్చట.
1: అవును సార్, నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీ దేవాలయం నుండి.
0: శ్రీనివాసరావు గారు, మా దగ్గర పాట సిద్ధంగా ఉంది, మీ దగ్గర మాట సిద్ధంగా ఉందా?
1: ఉన్నాయి సార్, మాట సిద్ధం లేదు. ఉన్నాయి సార్,
0: చాలా మాటలు ఉన్నట్టు ఉన్నాయి మీ దగ్గర.
1: సార్, ఈ మధ్య కాలంలో ఇప్పుడు వ్యవసాయం పొలాలు అయిపోయినాయి కదా సార్?
0: అవును.
1: ఆ పొలాలలో మామూలుగా ఇప్పుడు కొత్త మిషన్లు వచ్చినాయి, దుబ్బులు ఉంటాయి సార్ యాక్చువల్ గా. ఆ దుబ్బుల్ని రైతులు ఏం చేస్తారు, ఆ గడ్డి ఉంది, గడ్డి చిత్త చిత్తని మొత్తం తగలబెట్టేస్తున్నారు సార్. గడ్డిని
0: తగలబెట్టకూడదు.
1: తగలబెట్టడం వల్ల కొద్దిగా సీనియర్ రైతులు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఆ పొగకు ఉక్కిరి బిక్కిరి అందులోనే పడి అందులోనే మాడిపోతారు సార్, చచ్చిపోతారు.
0: అయ్యయ్యో,
1: ఈ మధ్య 3-4 రైతులు అట్లాగే చనిపోయారు. అయితే వాస్తవంగా ఏంటంటే అట్లా తగలబెట్టద్దు, ఆ అద్దులను మళ్ళీ దున్నితే అవి భూమిలో సారవంతం అయి ఖరీఫ్ సీజన్ మనకు పనిచేస్తాయి.
0: శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు కదా.
1: అయినా కూడా రైతులు ఊరుకోకుండా వాటిని తగలబెడుతూనే ఉన్నారు. నిన్న కూడా సిద్దిపేటలో ఒక రైతు అలాగే చనిపోయాడు. ఆకాశవాణి ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే అలాంటి పనులు ఎవరు చేయకండి, మీ ద్వారా నేను సందేశం ఇస్తున్నా సార్.
0: ఓకే అండి, మరి చక్కటి సందేశాన్ని రైతులకు మీరు అందించారు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: தொபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా மீ ஆரோக்கியానికి శ్రేయోభిలాషి சை பால்.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
9: హలో
10: సార్, నమస్తే సార్, మీరు బాగున్నారా?
9: బాగున్నా బాగున్నా. మీరు పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
10: భాగ్యలక్ష్మి జ్యువెలర్ అండి.
9: భాగ్యలక్ష్మి, ఎక్కడి నుంచి భాగ్యలక్ష్మి గారు?
10: మచిలీపట్నం జ్యువెలర్ వారి మోడి నుంచి అండి.
9: అవునా? లాస్ట్ వారం కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ రోజు మా కోసం ఏ మాటలు చెప్పదలుచుకున్నారు ఆకాశవాణి ద్వారా?
10: అయితే సమ్మర్ హాలిడేస్ రేపు సండే తోటి మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోతారండి. మా ఇంటికి సమ్మర్ హాలిడేస్ కు ఒక 6 గురు వచ్చారండి పిల్లలు. మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు ఈ సండే తోటి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు 10 డేస్ 10 డేస్ అట్లా ఉండి వెళ్ళారండి.
9: సమ్మర్ హాలిడేస్ లో చుట్టాలంతా ఇంట్లోకి వచ్చాక ఇంట్లో కూడా కిష్కింద కాండలాగా ఉంటుంది.
10: కిష్కింద కాండలు మించిపోయిన కాండీ.
9: ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది ప్రతి ఇంట్లో కూడాను.
10: మా ఇంటికి వచ్చిందేమో 6 ఆడపిల్లలు, మా పాప 7 పిల్లలు. ఇవి ఏంటంటే కొంచెం మాకు వాతావరణం కొంచెం బాగుంటుంది, ఓపెన్ ప్లేస్ కూడా బాగుంటుంది అని చెప్పి, ఏరియా కూడా బాగుంటుంది అని చెప్పి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి మా దగ్గరకు వస్తారండి.
9: ఏదైనా కూడా భాగ్యలక్ష్మి గారు, ఒక వయసు వచ్చేంత వరకే ఈ పిన్నమ్మ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్తాం. ఒక వయసుకి వచ్చేసిన తర్వాత, మనం 10th క్లాస్కి ఆ పిల్లలకి వచ్చిన తర్వాత వాళ్ళని రమ్మన్నా రారు, వాళ్ళకు ఉన్నటువంటి సమయం, వాళ్ళకు ఉన్నటువంటి స్టడీ అవర్స్ అనేది సరిపడదు.
10: అదేనండి, అదే ఇప్పుడు వరకు కూడా పిల్లలు మాకు అందరూ 9th 10th వరకు లేరండి, 6th 7th వరకే ఉన్నారు.
9: ఇంకో 2 సంవత్సరాల వరకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత సమ్మర్ హాలిడేస్ అంతా వాళ్ళకి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి.
10: ఇక్కడ నుంచి ఉంటాయి కాబట్టి ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి వస్తున్నారండి మా దగ్గరికి. అయితే ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మాట్లాడతారండి మీతోటి.
9: ఓకే ఇవ్వండి.
10: హలో సార్.
9: హలో అమ్మా, ఏం చదువుకుంటున్నావు?

0: సిక్స్త్ సార్, సిక్స్త్ కి వెళ్తాను సార్.
1: సిక్స్త్? రేడియో బాగా వింటుంటావా అప్పుడప్పుడు?
0: వింటాను సార్.
1: మీకు రేడియోలో బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి?
0: నాకు ఇష్టమైన ప్రోగ్రామా? పాటలు.
1: పాటలు వింటుంటావా?
0: మొన్న మా తాత నా పుట్టినరోజుకి రేడియో గిఫ్ట్ ఇచ్చారు సార్.
1: మరి వింటున్నారా రేడియోని? రేడియోతో ఒక పంచువాలిటీ వస్తుంది. మీరు స్కూల్కి వెళ్లే వయసులో ఉన్నారు, సిక్స్త్ క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఉదయం లెగ్గానే మనకి రేడియో ఆన్ చేసుకుంటే ప్రతి క్షణం మనకి ప్రతి ప్రోగ్రామ్ ఒక టైం మనకి సెలెక్ట్ చేస్తుంది అది. సో మనం ఎంతసేపు భోజనం చేయాలి, ఎంతసేపు రెడీ అవ్వాలి, ఎంతసేపు మనం సర్దుబాటు చేసుకోవాలి, మనకి బస్ ఎప్పుడు వస్తుంది, మన స్కూల్ అవర్స్ ఏంటి అనేది ఆ ప్రోగ్రామ్ వింటూ మనల్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. హలో, మీ పేరు? అవునా, ఇది మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కదా, మరి ఈ కార్యక్రమం ఎప్పుడైనా విన్నారా మీరు? అవునా, మరి సమ్మర్ హాలిడేస్ అంతా మీరు మీ చుట్టాలింటికి వచ్చారు, ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ కూడా క్లోజ్ అవుతున్నాయి, తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలి కదా.
0: సండే
1: తెలిపోతారా? మరి సెలబ్రేషన్ బాగా చేశారా హాలిడేస్ అంతా? ఓకే అమ్మా, చాలా చక్కగా ఆకాశవాణితో మీరు మాట్లాడారా, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: అట్లా సతీష్ సార్, రాంపురం గ్రామం.
0: సతీష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. కార్యక్రమాలు వింటూ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ.
1: అలాగే ప్రతిరోజు ఉదయం కూడా 10 గంటలకు కూడా మంచి చక్కటి కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ, అసలు ఏంటంటే ఆకాశవాణి చిన్నప్పటి రోజులు, ఈ రోజు కూడా వచ్చింది, వివిధ భారతిలో డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన విజయ్ గారి ఇంటర్వ్యూ కూడా విన్నాను. ఆమె మేడం గారు ఇటు కర్నూలులో ఇటు తిరుపతిలో చేసిన సేవల గురించి చెప్తా ఉంటే, ఆ రోజులు గుర్తుకొచ్చి ఆమె ఎన్ని ప్రోగ్రాంలు చేసి ఎన్నో అవార్డులు కూడా తీసుకుందంట. ఆకాశవాణిలో వచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఒక ఆణిముత్యమని మేడం గారు చెప్పగానే చెప్పారు. అంటే కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఇటు శ్రోతలతో పాటు వాళ్ళు అధికారులు కూడా ప్రశంసలు పొందడం అనేది గొప్ప విషయం సార్. ఎందుకంటే ఆకాశవాణి కేవలం మాట ద్వారానే వారి యొక్క హావభావాల్ని వ్యక్తపరిచే ఒకే ఒక్క సాధనం అది రేడియో.
0: అవును,
1: ఎందుకంటే మా చిన్నప్పటి రోజుల్లో కూడా మేము కూడా మర్ఫీ రేడియోల్లో క్రికెట్ కామెంటరీ కూడా వినేది. అట్లా వింటూ వింటూ వింటూ ఆ క్రికెట్, అసలు ఇంగ్లీషు 0 నాలెడ్జ్ ఉన్నా కానీ రేడియో వినటం వల్ల, ఆ వినటం వల్ల కూడా మాకు క్రికెట్ అర్థమైంది. క్రికెట్ వింటా ఉంటే అటు మనం ఒకరితో కాకుండా ఇటు కుటుంబ సభ్యులు వింటూ ఇటు భాష మీద పరిజ్ఞానం కూడా పెంచుకోవడం ముఖ్య సాధనము అది రేడియో అని. మనకు రేడియో వినేవారి సంఖ్య ఇప్పుడు పెరిగింది, అప్పటికంటే ఇప్పుడు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే అది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి కంప్యూటర్లో కానీ ప్రతి ఒక్క డిజిటల్ దేంట్లో అయినా డౌన్లోడ్ చేసుకుని వినే సాధనం రేడియో కాబట్టి చాలా మంది శ్రోతలు వింటున్నారు. వినటమే కాకుండా రేడియోలో పార్టిసిపేట్ చేయటం వారి యొక్క ప్రసంగాల రూపేణ. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం సార్ మనకు సుభాషితం వస్తుంది, అలా అన్ని కేంద్రాల నుంచి ఈ సుభాషితంలో ఎంతో మంది ప్రముఖులు వారి యొక్క అనుభవాల్ని ఈ విధంగా వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తా ఉంటే కూడా చాలా మంది కూడా సన్మార్గంలో నడవటానికి కూడా ఒక సాధనం కూడా ఇది రేడియో అని చెప్పుకోవచ్చు.
0: రేడియో అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సినిమా పాటలకు మాత్రమే నిలయం కాదు రేడియో అంటే. మరి రేడియో అంటే విపరీతమైనటువంటి అర్థాలతో కూడినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. అటు సమాజాన్ని ఉద్ధరించే ప్రోగ్రామ్స్, ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడాను యువకులకి, కార్మికులకి, మహిళలకి, చిన్నపిల్లలకి, సంగీత ప్రియులకి, అందరికీ కూడాను మరి అలరించే విధంగానే కార్యక్రమాలు రూపొందిస్తుంది. నాడు నేడు కూడాను మరి రేడియో అనేది ఇంకా ఆదరణ పొందుతుంది అని అంటే దానికి అంతటికీ మీ శ్రోతల యొక్క ఆహ్వానం అనుకోవాలి మేము. మరి ఏదేమైనా 90 వసంతాలు ఆకాశవాణిగా నామకరణం చేసిన తర్వాత 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా రేపు 8వ తారీఖు వరకు కూడాను మరి ఈ కార్యక్రమాలన్నీ కూడాను ప్రతి ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేసే ప్రయత్నంలో భాగంగానే అన్ని స్టేషన్స్ కూడా కార్యక్రమాలు రూపొందించి అందిస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి. నాగేశ్వరరావు ఏంటి?
0: ఎందుకంటే నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతుంది. పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: ఓకే సార్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.
0: నాగేశ్వరరావు గారు, మరి ఈరోజు కార్యక్రమంలో శ్రోతలంతా కూడాను వారి వారి మనోభావాలు వ్యక్తపరుస్తూ పాటలు వింటున్నారు. మీరేంటి చెప్పదలుచుకున్నారు?
1: నేను చెప్పేది ఏంటంటే, ఒకటి నాకు మనసులో ఉన్నది, ఒకటి ఆలోచన, సందేశం అనుకోండి చిన్న. దానికి ప్రతిదానికి నేను అడిగిన దానికల్లా మీరు చెప్తున్నారు, చాలా ధన్యవాదాలు. అందులో నేను వాస్తు గాని తర్వాత శాస్త్రయుక్తంగా దీనికి ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. దానికి ఆ కాలంలో కూడా వాస్తు ఉంది, వాస్తు సిద్ధాంతం ఉంది. తర్వాత కాలానుగుణంగా సూర్యుడు కూడా మారుతుంటది కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పేసి సూర్యుడు కూడా మారుతుంటాడు. మరి అరుణాచల క్షేత్రంలో కానీ ఎలాంటి క్షేత్రాల్లో కానీ సూర్యకిరణాలు భగవంతుడు పాదాల మీద పడుతున్నాయి అంటున్నారు. అది కాలాను రీతిగా పడుతున్నాయి కదా అనేది అని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకొకటి చెప్తాను సార్. నేను అంటే 1974-73లో వర్క్ నేర్చుకుంటున్నాను, అంటే రేడియో ఆర్ఎన్ టీవీ కోర్సు నేర్చుకుంటున్నాను నల్గొండ జిల్లాలో.
0: ఓకే, చెప్పండి.
1: అక్కడ పక్కనే మిర్యాలగూడ అని ఒక ఊరుంది, ఊరుకు దగ్గర దామర చెర్లు అని ఉంటుంది, వాడపల్లి అని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అక్కడ. సరే, మా టీం వాళ్ళందరూ సరే వెళ్దామంటే వెళ్దాం అనుకున్నాము, వెళ్ళాము. వెళ్తే అక్కడ ఇటు మన హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ నది, తర్వాత అటు కృష్ణ నది, రెండు నదులు ఈ కలిసి సంగమం. దరిదాపుగా నది ఒడ్డు పైన దేవస్థానం ఉంది, దేవాలయాలు ఉన్నాయి. శివాలయం ఉన్నది, దాని పక్కనే మళ్ళీ నరసింహస్వామి దేవాలయం ఉంది, ఆంజనేయులు ఇవన్నీ ఉన్నాయి టెంపుల్. అయితే మేము స్నానాలు చేసుకున్నాం, తర్వాత వెళ్దామని శివాలయానికి ముందు శివుడి

0: ఆయన చేసుకుందాం వెళ్దాం. అక్కడ ఏంటి అంటే విశేషత, పానీపట్టం అంటారు కదా, ఆ పట్టం పైన శివాడి కన్ను లాంటి చిన్న ఇది ఉంటుందండి. దాంట్లో మనం ఎన్ని నీళ్లు పెట్టి మనం చేతులే ఇట్లా పూజారి ఉంటాడు అక్కడ, పూజారి అవి తీర్థం లాగేస్తాడు అంట. మనం నీళ్లు ఎన్ని పెట్టినా మళ్ళీ అన్ని నీళ్లు ఉంటాయి, ఆ చిటికి నీళ్ళు నా లోపే ఉంటాయి నీళ్లు. దానికి కారణం ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి మేము కూడా సందిగ్ధంగా అడిగితే ఆయన ఏదో చెప్పారు. పురావాస్తు మరి అప్పటి ఉన్న వాస్తు శిల్పాలు వాళ్ళ శిల్పకళలు మరి ఎలా తయారు చేసారో తెలియదు. సైన్స్ పరంగా ఇప్పుడైతే మనకైతే అది ఎక్కడి నుంచి వచ్చాయి కూడా ఎవరికి తెలియదు. దరిదాపుగా ఆలయానికి ఉన్న ఎత్తులు కనీసం ఎంత ఏదైనా 40-50 అడుగుల లోతు పైన ఉంటాయండి, ఆ లోతులో నీళ్లు ఉంటాయి. అది ఒకటి ఆదింత విషయాను. తర్వాత పక్కనే నరసింహస్వామి అంటే ఆడికి వెళ్ళాము. ఆడికి వెళితే ఆ ఆలయంలో అటు గాలి రాదు ఏం లేదు. ఆలయంలో దేవుడి దగ్గర దీపారాధన చేస్తారు, ఒకటేమో కింద ఉంటుంది, ఒకటేమో ఆ దేవుడు ముక్కు చూటిగా ఒకటి ఉంటుందండి. ఈ ఒక దీపం కింద పక్కన అటు ఇటు పెట్టిన జ్యోతులు మంచిగా వెలుగుతుంటాయి, కానీ ఆలయంలో దేవుడి దగ్గర ఉన్న ముక్కు ఆ నాసికారంధ్రానికి కొంచెం దగ్గరలో ఉంటది. ఈ అది ఊగుతుంటది కొడి, కొడి ఊగుతుంటది. సందేహంగా ఆ అధికారి అక్కడ ఉందంటే అది మరి ఎలా చేశారు, ఇది సైన్సా లేకపోతే ఏంటి దేవుడు మహిమ అని చెప్పేసి మనందరూ సందేహంగా అడిగితే ఆయన అడిగారు, ఇది ఆ కాలంలో వాళ్ళు ఎలా చేశారో ఎవరికి తెలియదు, అది దేవుడి యొక్క ప్రత్యేకత, ఇక్కడ దేవుడు దేవాలయం ఒక ప్రత్యేకత. అయ్యేవారు దేవుడు గాలి శ్వాస నిశ్వాస తీసుకునేటప్పుడు శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఆ వదిలిన గాలి వల్ల అది కొట్టుకుంటుంది అని చెప్పేసి అన్నారు. దానిపైన ఎన్ని పరిశోధనలు జరిగాయి కానీ ఇప్పుడు కూడా నడుస్తూనే ఉందట, నేనైతే వెళ్ళలేదు ఈ మధ్యలో. ఇలాంటిది శాస్త్రయుక్తంగా ఎలాగ జరుగుతుంది అనేది నా సందేశం.
1: చాలా వరకు మన ఇతిహాసాలు పురాణాలు చెబుతున్న దాంట్లో మనకి అంతు చిక్కని మిరాకిల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని మచ్చుకి కొన్ని చెప్పారు, కానీ ప్రతి టెంపుల్లోనూ ఒక మిరాకిల్ ఉంటుంది. వాళ్ళు మరి సైన్స్ని వాళ్ళు బేస్ చేసుకున్నారా లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకున్నారా అని మనకు తెలియదు. కొన్ని చోట్ల స్తంభాలు మనకి అది సప్తస్వరాలు పలికిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల స్తంభాలు గాల్లో ఉంటాయి. ఇలా ప్రతి చోట ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు చూస్తే కొన్ని మాకు దగ్గరలో మల్లూరులో స్వామివారు ఇలా మానవ శరీరం ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా ఉంటారు, తాకినప్పుడు మెత్తగా ఉంటాడు. ఇలా కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సైన్స్ తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి దివ్య దృష్టిని నాలెడ్జ్ని రంగరించి చేసి ప్రజలకి అది అందుబాటులోకి వచ్చే విధంగా ప్రజలకి దర్శనార్థం పెట్టినటువంటి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కట్టడాలు విషయాలు. వీటికి డెప్త్గా వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎవరు అందించలేకపోతున్నారని అంటే మన పూర్వీకులు చాలా ఇప్పుడున్న సైంటిస్ట్ల కంటే 1000 రెట్లు తెలివిగా వాళ్ళు ఆ రోజుల్లో ఇవి సృష్టించారు. దాన్ని మనం ఇప్పుడు మనకి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది. ఒకనొక రోజుల్లో మనం మాయబజార్ సినిమా లాంటి సినిమాలో చూసాం, వాళ్ళు ఏదో పెట్ట ఓపెన్ చేయగానే అందులో కనబడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అనేసి. అవురా ఇదే అనుకున్నాం మనం. మాయా పెట్టి అంటే ఇప్పుడు సెల్ ఫోన్. ఈ టెక్నాలజీ అంతా ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంది. వేషధారణ కట్టు బొట్టు బట్ట కూడాను ఒక వేషధారణ కూడాను అది రీసైకిల్ అవుతూ ఉంటుంది. మన చిన్ననాడు ఉన్న స్టైల్స్ అన్ని ఇప్పుడు వచ్చేసాయి, మోడిఫై అవుతాయి, దానికి పేర్లు మారుస్తారు అంతే, అంతే తప్ప ఏమి ఉండదు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే మనం తినే ఆహారం ఇప్పుడు జంక్ ఫుడ్ నుంచి కంప్లీట్గా మిల్లెట్స్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయారు, పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. అది కరుణ పుణ్యం అనుకోవచ్చు లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఇట్లా దినచర్యలో కాలానుగుణంగా అవి మళ్ళీ తిరిగి వస్తుంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు చూసిన మిరాకిల్స్ అన్ని కూడాను అవి చాలా శాస్త్రోక్తంగా జరిగినటువంటి కార్యక్రమాలు, దానికి సైన్స్ కూడా తోడవుతుంది, సృష్టి కూడా తోడవుతుంది. ఏ కాలమైనా సైన్స్ లేని ఏది లేదండి, సైన్స్ ఉంటుంది. ఈవెన్ ఎంత పెద్ద రాకెట్ ప్రయోగించినా కూడాను అక్కడ మనిషి ఏమంటాడు, నమ్ముకుంటాడు, దేవుని నమ్ముకుంటాడు, ఇట్లా హార్ట్ మీద చేసుకుంటాడు, దాన్ని ఆన్ చేస్తాడు. సృష్టిలో మనకి తెలియని ఒక ప్రత్యేకమైన ఒక శక్తి ఉంది, అది నమ్ముకుంటే చాలు మనం. అది దేవుడా సైన్సా ఇంకేదా మనకు సంబంధం లేని విషయం అది, కానీ ఒక శక్తి మాత్రం మనల్ని నడిపిస్తుంది.
0: అనుకుంటున్నా, అది కూడా మీరు కరెక్ట్ సమాధానం చెప్పారు సార్, చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు.

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: హలో సార్, నమస్తే అండి.
7: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం, మీరు కనెక్ట్ అయ్యారు. మీ పేరు, ఏ విషయం చెప్పదలుచుకున్నారు చెప్పండి.
6: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి మాట్లాడుతున్నాను. శుభోదయం సార్, శంకర్రావు గారు.
7: శుభోదయం అండి. గుప్తా గారు ఎలా ఉన్నారు?
6: చాలా సంతోషంగా ఉన్నామండి. మీ కొత్త గోడు ఆకాశవాణి ప్రసారాలు వింటుంటే మానసికంగా నాకు చాలా ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అందుకు ధన్యవాదాలు మీకు.
7: థ్యాంక్ యూ.
6: మీరు శ్రోతలు నాడి పట్టుకున్నారు. శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమాలు ఎలా చేస్తే బాగుంటాయో కనిపెట్టారు, అలాగే చేస్తున్నారు. మీకు మరోమారు ధన్యవాదాలు తెలియపరచుకుంటే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి దానికోసం చెప్తాం అనుకుంటున్నాను. 4 విషయాలు
7: చెప్పండి. పర్యావరణం కాపాడుకోవాలంటే మన వంతు బాధ్యత ఏంటి?
6: మన వంతు బాధ్యత ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న దూరానికి కూడా బైకులు తీసి బైక్ మీద వెళ్ళిపోతున్నారండి.
7: అవును.
6: ఆ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎలాగ తప్పదు, సైకిల్ మీద వెళ్ళలేం కాబట్టి. కానీ చిన్న చిన్న పాల పేగలు తేడాకి, చిన్న చిన్న దగ్గర దగ్గర పనులకి సైకిల్ వాడాలండి. ఆ సహజ సిద్ధమైన ఆ సైకిల్ వాడితే ప్రకృతి మాత్రం మనం కాపాడినట్టుగా ఉంటుంది, ప్రకృతి మాత్రం మనల్ని రక్షిస్తుందండి.
7: ఇక్కడొకటి గుప్తా గారు, మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలా?
6: చెప్పండి సార్.
7: దూరాన్ని బట్టి మనం వెహికల్ వాడండి అని చెప్తున్నారు, బాగుంది. కానీ ఈ కార్యక్రమాలకి వెహికల్ వాడతాము. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మార్నింగ్ వాకింగ్ అంటాము, ఈవినింగ్ వాకింగ్ అంటాము, నైట్ పూట పడుకునే ముందు తిన్నాక వాకింగ్ అంటాము. ఆ వాకింగ్ ప్రత్యేకమైన సమయాల్లో చేయకుండా మనకు అవసర నిమిత్తం ఉన్న సమయాల్లో కూడా మనం వాకింగ్ చేసుకుంటే కాలినడక మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ప్రతి చిన్న పని కూడా మన వెహికల్స్ వాడకుండా వెళ్ళాలి.
6: వెళ్ళాలండి. ఇప్పుడు ఒక నిప్పుడు పట్టుకున్న తర్వాత దానికి బర్ణాలు రాసుకుంటే కంటే ఆ నిప్పుకు దూరంగా ఉంటే బాగుంటది కదా.
7: అవును.
6: అదే విధంగా మరొక జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు బైకుల మీద కానీ ఆటోల మీద కానీ మోటార్ వాహనాల మీద దేని మీద సరే ట్రావెల్ చేస్తున్న వారు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అన్నప్పుడు వాటిని అది స్టార్టింగ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. అదే రన్నింగ్ లో చేస్తారు, బోల్డ్ అని పొగ అది వచ్చేస్తుంది అండి. బైకులు కండిషన్ గా పెట్టుకోకుండా వెళ్ళడం వల్ల కూడా ఫైనాన్స్ అది దెబ్బతినడం వల్ల పొగ వచ్చి పొగ కాలుష్యం అది వస్తుందండి. శబ్ద కాలుష్యం, పొగ కాలుష్యం, ఇలాంటి కాలుష్యాలు తయారవడం కారణం మనం చేసిన మానవ తప్పిదాలేనండి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా చేసుకోకుండా మనం చేసామనుకోండి, అప్పుడు వృక్షో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత. వృక్షాన్ని కాపాడితే మనల్ని వృక్షం ఎలా కాపాడుతుందో, తర్వాత ధర్మాన్ని కాపాడితే మనల్ని ధర్మం ఎలా కాపాడుతుందో, అదే విధంగా ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మాత్రం మనల్ని చల్లగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం అండి.
7: చాలా బాగా చెప్పారు. ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని వీడకూడదు. ఎవరి ధర్మం వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలా?
6: అవును సార్, అవునండి.
7: ఇది నాకు సంబంధం లేదనుకుంటే అందరూ ప్రకృతిని కాపాడుకోవాలి, కాలుష్యాన్ని కూడా మనం నివారించాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే ముందు తరాల వాళ్ళకి మనం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలం.
6: అందించగలమండి. మరొక మాట ఏంటంటే, ప్లాస్టిక్ వస్తువులకి చాలా చాలా చాలా చాలా అవకాశం ఉన్నంత వరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుడ్డ సంచులు గట్రా వాడుకుంటూ ఉండాలి ప్రత్యామ్నాయంగా.
7: కొన్ని విషయాల్లో తప్పదండి, ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయొచ్చు, కానీ దాంట్లో కూడా ప్లాస్టిక్ లో కొన్ని మైక్రాన్ల వరకు మాత్రమే వాడుకోకూడదు అంటారు.

0: అది చాలా పలచగా ఉండే ప్లాస్టిక్ని వాడద్దు, కొంత థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ని వాడితే. ఇప్పుడు మనకి చాలా రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ మనకి అందుబాటులోకి వచ్చేసాయి. ఎందుచేతనంటే ప్యాకింగ్లో విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ మనకి ప్రతి చోట కూడా ప్లాస్టిక్ని వాడకుండా లేదు. కాకపోతే దాంట్లో కొన్ని మైక్రాన్స్ హానికరం చేసే మైక్రాన్స్ ఏదైతే థిక్నెస్ ఉంటుందో దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి అని ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది.
1: మన హాస్పిటల్లో ఉపయోగించి స్టెతోస్కోప్ సిరంజి వాడి దగ్గరది ప్రతిది ప్లాస్టిక్ మీద తయారై ఉంటదండి. కాకపోతే మీరున్నట్టు కూడా కొన్ని రకాల ప్లాస్టిక్ మా అపకారం చేస్తాయి, అపచారం చేస్తాయి కాబట్టి మనం కీడు చేస్తాయి కాబట్టి అలాంటి వాటి నుంచి మాత్రం దూరంగా, అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
0: ఒకానొక రోజుల్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు పచారి సామాన్ తేవడానికి బయటకు వెళ్తున్నప్పుడు ఏమోయ్ ఆ చేసంచి ఇలా అందుకో అనేవారు. ఇప్పుడు అదేం లేదు, బండికి అంటున్నారు, బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళగానే వాళ్ళే బ్యాగులు ఇస్తారు. అంతే అంతే.
1: ఇప్పుడు వీళ్ళే ఇంటి దగ్గర నుంచి ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడే కాసేపటి క్రితం మీరు అన్నట్టుగా ఇంటి దగ్గర నుంచే ఒక గుడ్డ తెచ్చి పట్టుకుని వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అందులోనే వేస్తారు, మనం అందులో తెచ్చుకుంటాం, ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతామండి.
0: దానికి గాను ఇప్పుడు మన వ్యాపార సంస్థలు కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. వ్యాపార సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే బట్టల షాపులు కానీ లేదా పచారి సామాన్ దుకాణాలు కానీ పెద్ద పెద్ద షాపులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్లాత్ బ్యాగ్స్ అనేది వాళ్ళు ప్రింట్ చేపించి వాళ్ళ పబ్లిసిటీ కోసం అవుతేనేమి ఇటు పర్యావరణ పరిరక్షణ కోసం అయితే రెండు రకాల ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు బ్యాగ్స్ కూడా మనకి ఇస్తున్నారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకు చేతనంటే ఒక రకంగా వాళ్ళకి బిజినెస్ పబ్లిసిటీ అవుతుంది, రెండో రకంగా చూస్తే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అవునండి గుప్తా గారు.
1: అందువల్ల అలాంటి ప్రక్రియ మరింత మందిలో చైతన్యాన్ని తెచ్చి కొత్త కూడా ఆకాశవాణి ప్రసారాల ద్వారా మరింత చైతన్యం చేకూరాలని కోరుకుంటూ అలాంటి మంచి మంచి పనులు చేపడుతున్నటువంటి వర్తకదారులకు కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను ఈ పర్యావరణ దినోత్సవాన్ని కాలుష్య కోరల్లో మనం చిక్కుకోకుండా కాపాడుకోవాలంటే మనం తప్పకుండా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి గుప్తా గారు, చాలా చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
2: గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి సార్.
1: కీర్తి రాజ్ కుమార్ గారు, ఏం చేస్తుంటారు మీరు?
2: బాగున్నారా సార్?
1: బాగున్నా, బాగున్నా. మీరు ఏం చేస్తుంటారు?
2: రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంటాను సార్.
1: ఓ, రెడీమేడ్ గవర్నమెంట్స్ కి ఈ రోజు చాలా ఆదరణ ఉంది.
2: అవును సార్, ఇప్పుడు ఫుల్ పబ్లిసిటీ అదే ఉంది, ట్రెండ్ అదే ఉంది.
1: మరి రెడీమేడ్ గవర్నమెంట్ లో మీరు పనిచేస్తున్నారు యాజ్ ఎ టైలరా, లేకపోతే అందులో చాలా చాలా రకాల పోస్టులు ఉంటాయి కదా, ఏంటి మీ అందులో? కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్ అంటే ఆ పదాన్ని బయట వాడితే కరెక్టే. కీర్తి గారు, బయట కటింగ్ మాస్టర్ అన్నాం అనుకోండి, అది అసలు క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా ఉంటుంది ఆ పదం.
2: అవును సార్.
1: మీరు

0: చెప్పుకున్నాను కదా, నేను కటింగ్ మాస్టర్ అని అనుకోండి, అంటే సమాజానికి అందకుండా దొరికేవాడిని కటింగ్ మాస్టర్ అంటారు. అది సొసైటీ పరంగా, వృత్తిపరంగా చూస్తే కటింగ్ మాస్టర్ అంటే మీరు రెడీమేడ్ గార్మెంట్స్ ని సైజుల వారీగా కట్ చేసేందుకు మీరు అక్కడ ఉన్నటువంటి నౌకర్ చేస్తున్నారు.
1: అది పర్ఫెక్ట్ గా ఉండాలి సార్, ఏ మాత్రం దెబ్బ తిన్నా గానీ లాట్లు దెబ్బ తినిపోతాయి.
0: మీరు ట్రైనింగ్ తీసుకున్నారా ప్రత్యేకంగా దీనికోసం?
1: అవును సార్, నేను టైలరింగ్ లో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు.
0: ఎక్స్పీరియన్స్ ఉందా?
1: అవును సార్.
0: ఓకే, అంటే మీరు చాలా సీనియర్ మోస్ట్.
1: చాలా సీనియర్ మోస్ట్ చేయాలి మొత్తం.
0: మీ యొక్క మరి ఈ కళని, మీకున్నటువంటి ఈ యొక్క నైపుణ్యాన్ని ముందు తరానికి అందించాలని మీకు శిష్యుల్ని ఏమన్నా మీరు సృష్టించుకున్నారా?
1: తయారు చేసుకున్నాం సార్, 15-18 మంది వరకు ఉన్నారు.
0: వావ్, గుడ్ గుడ్.
1: మాస్టర్స్ ఇంకా చెప్పలేనంత మంది ఉన్నారు.
0: ఓకే, మరి ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: సో
0: పాట మేము వేస్తాం, మరి మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈరోజు?
1: సార్, ఏదైనా గాని ఖాళీగా కూర్చోకుండా ఒక వ్యాపకంలో ఉండాలి సార్. మనం రిటైర్ అయిపోయాము అని చేతులు ముడుచుకోకుండా కొత్త కొత్త యాక్టివిటీస్ కి మనం వెళ్ళాలి. జస్ట్ లైక్ మార్నింగ్ మనం వాకింగ్ వెళ్తుంటే 4 మెట్లు పరిచయం అవుతారు, 4 మంచి మాటలు, మంచి ముచ్చట్లు అన్ని మాట్లాడబడతాయి. నలుగురితో కలిసి ఒక కప్పు కాఫీ తాగినా గానీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. అది నా అభిప్రాయం సార్.
0: ఓకే, మరి మీరు వెళ్తున్నారు అట్లా?
1: డైలీ వెళ్తున్నాను సార్.
0: అయితే దీంట్లో చెడు కూడా ఉంటుంది. ఎందుచేతనంటే నలుగురిలో కలిసినప్పుడు మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది.
1: అవును సార్, అటువంటిప్పుడు మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉంటాం సార్. కుటుంబ విషయాలు తప్ప ఇంకా వేరేవి ఉండవు సార్.
0: సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మనం ప్రతి చోట చూస్తుంటాం. ఇది పదవీ విరమణ పొందిన వాళ్ళంతా కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు. వాళ్ళకంటూ కొన్ని బల్లలు కూడా పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళంతా జమ అయిపోతారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు మాట్లాడుకోవడం, ఫన్నీగా ఉండడం, వాళ్ళు మరొక జీవితాన్ని ప్రారంభించినట్టుగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.
1: అవును సార్, అవును సార్. మా దగ్గర పాలిటెక్నిక్ గ్రౌండ్ అని చాలా ఫేమస్ సార్, 1962 లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి అది ఇప్పటి వరకు ఎంతో మంది ఉత్తమ పౌరుల్ని అధికారుల్ని తయారు చేసింది సార్ ఆ పాలిటెక్నిక్. ఆ గ్రౌండ్ లోనే మేమంతా కూర్చుంటాము, వాక్ చేస్తుంటాము. చాలా ఫేమస్ అది.
0: కేవలం వాక్ చేయడం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు
1: చేస్తూ ఉంటాం సార్ అక్కడ. ఇది మెడికల్ క్యాంపులు, బీపీ చెకప్లు, హెల్త్ క్యాంపులు, అమ్యూజ్మెంట్, ఇది అడ్వెంచర్స్, కొన్ని అన్ని చేస్తుంటాం మేము.
0: దానికి వాలంటరీగా మీరు వెళ్ళిపోవాలి అప్పుడు?
1: అవును సార్, అవును సార్.
0: ఆత్మతృప్తి ఉంటుంది, మన సర్వీస్ చేసామనేసి ఒక సంతోషం కూడా ఉంటుంది.
1: కరెక్టే సార్, కరెక్టే సార్. అందుకని అదే మోటివేషన్ తోటి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను సార్.
0: ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: మీరింత వరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం సుమన్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పసందైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: కార్యక్రమంలో తర్వాత పాట జక్కన్న. ఈ చిత్రం కోసం కావ్య అజిత్ సింహ ఆలపించిన గీతం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రంలో రిలే.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అడవి నవల రచనా నేపథ్యం గురించి నవలా రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయ కార్యక్రమం.

0: ఇప్పుడు వినండి అడవి నవల రచనా నేపథ్యం గురించి. నవల రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.
1: నమస్కారం వసంతరావు దేశపాండే గారు.
2: నమస్కారం అండి.
1: అడవి నవల అని పేరు వినగానే మీరే గుర్తుకొస్తారు.

0: అయితే సాధారణంగా ఒక రచయిత రాస్తున్న క్రమంలో నాలుగవ రచనను లేదా ఐదవదో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు రాసిన మొదటి నవల అనేది చాలా సంచలనం సృష్టించింది. అయితే ఈ సంచలనానికి వెనుక మీరు పడ్డటువంటి కృషి, ఈ విషయం గురించి శ్రోతలకు చెప్తారా?
1: అడవి నవల రాయడం, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అడవి నవల రాయడానికి వెనుక నేపథ్యం చాలా ఎక్కువగా ఉంది. 1970 వరకు చదవడంతో సరిపోయింది నాకు. ముఖ్యంగా అదలాబాదు లైబ్రరీ గ్రంథాలయంలో ఉండే మొత్తం ఫిక్షన్, నాటకం, వ్యాసాలు ఈ మూడింటిని ఆల్మోస్ట్ చదవడం అయిపోయింది. అప్పుడే మార్కెట్లో వస్తున్న ఏ నవల వచ్చినా వెంటనే చదవడం అనేది ఒక హాబీగా డెవలప్ అయింది. అలా చదివి చదివి 70 నుంచి ఒక కోరిక నేను రాయాలనే తపన మొదలైంది. రాయాలనే తపన రోజు రోజుకు ఏడాది ఏడాది గడుస్తుంటే నవల రాయాలి అనే కోరిక పెరుగుతూ పోయింది. ఏ పత్రికలో నవలల పోటీ వచ్చినా, ముఖ్యంగా స్వాతి భాష పత్రికలో దాని వెంట ఒక అనుబంధ నవల వచ్చేది. చదివినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో దానికి అనుబంధ నవలకు రాసేవాళ్ళు. దానికి కూడా రాయాలనిపించేది. రాయాలని అనిపిస్తుంది కానీ ఏం రాయాలో నాకు తెలియదు. ఎలా రాయాలనే దాని గురించి నాకు ఎలాంటి సందిగ్ధం లేదు. ఎలా రాయాలో నాకు తెలుసు, కానీ ఏం రాయాలనే దానికి నాకు ఇదమిద్దంగా తెలియకపోవడంతో ఒక 10 ఏళ్ళు నా అన్వేషణ. అయితే ఆ అన్వేషణ చివరికి 1981 ఏప్రిల్ 20 సాయంకాలం 8 గంటలకు, అప్పుడు ఎండాకాలం, నీటి కరువు ఆదిలాబాదులో, బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతూ ఉంటే ఆ పక్కనే రేడియోలోంచి బీబీసీ వార్తలు వస్తున్నాయి. మన స్టేషన్ కాదు, బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళ వార్తలు. ఇందిరవెల్లి కాల్పుల్ని వాళ్ళు వాడిన పదం ఏమిటంటే, మరో జలియన్ వాళ్ళ బాగ్ ఉదంతం. ఇది నన్ను చాలా కల్లోలపరిచింది. మన జిల్లాలో మన పక్కన ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతంలో, అదే గిరిజనుల మీద, ఒక జలియన్ వాళ్ళ స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ఒక మహత్తరమైన, అతి క్రూరమైన ఘట్టం ఇక్కడ ఎట్లా జరిగింది, ఇది తెలుసుకోవాలనే క్రమంతో అప్పుడు ఆ ఇందిరవెల్లి కాల్పులు దాని వెనుక ఉండేవి ఇవన్నీ తెలుసుకోవడంతో అప్పుడు ఏం రాయాలో నాకు చాలా స్పష్టం అయిపోయింది. ఇందిరవెల్లి కాల్పుల్లోని నేపథ్యాన్ని రాయాలి నవలని. దానికోసం నా శ్రమ నేను చేస్తూ ఉన్నా, కానీ నాకు వెనక నుంచి ఒక భయం, నా నవల ఎవరు వేసుకుంటారు? 350 పేజీలు రాసిన దాన్ని పబ్లిష్ చేసుకోవాలా? అప్పటి వరకు కథలు, వ్యాసాలు, కొన్ని కవిత్వాలు రాసిన ఇది ఉంది. అప్పటికీ భారతిలో నా కథలు, కవిత్వము, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. కానీ నవల అనేది నాకు కొత్త. నవలా రంగానికి నేను కొత్త కాబట్టి నా నవలని బహుశా ఎవరు స్వీకరించకపోవచ్చు అనే ఒక సంకోచంతో సుమారు 1 సంవత్సరం నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోగలిగినా కానీ కలం బట్టి రాయలేదు.
0: అంటే ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి అంశాలు అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా స్వీకరించారు?
1: నేను మొట్టమొదట 1981 ఏప్రిల్ సంఘటన జరిగిన తర్వాత 21 నాడు మార్కెట్లో ఉండే అన్ని దినపత్రికలు నేను కొన్నా. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అన్నీ కొని అన్నింటినీ చదివి వాటి పేపర్ కట్టింగ్స్, ముఖ్యంగా వారం 10 రోజుల్లో వచ్చిన ఎడిటోరియల్స్, తర్వాత ఆ విషయం గురించి ప్రముఖుల పందన, ఇలాంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా. దాంతో నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ఇది మామూలు విషయం కాదు, ఇది అంత ఆషామాషిగా కాల్పులు జరిపినలు చనిపోయినలని అంతగా, దీని వెనక ఏదో గొప్ప నేపథ్యం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి, చెప్పాలి అనే క్రమంలో నేను కొంచెం అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ నవల రాయడానికి నేను మొదలుపెట్టలే. ఇది ఒక పార్శ్వం అనుకుంటే, నవలలు చదువుతున్న క్రమంలో నన్ను బాగా విశేషంగా ఆకర్షించిన నవలలు విశాలాంధ్ర వాళ్ళ నవలల పోటీలో వచ్చిన నవలలు. వాళ్ళు 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా 3 నవలలకు ప్రైజులు ఇచ్చేది. ఆ నవలలన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడి, ముఖ్యంగా ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నవి, శ్రామికుల జీవితంతో ముడిపడి ఉన్నవి, ఇలాంటి నవలలకి వాళ్ళు మంచి స్థానాన్ని కల్పించేది. అలాంటి నవలలు మామూలు పత్రికల్లో వచ్చేది కాదు, చాలా భిన్నమైనవి.
0: వస్తువులు మిగతా వాటి
1: వస్తువు చాలా భిన్నమైంది. అసలు చాలా మంది దీని మీద నవల రాయగలం

0: అని అసలు ఆలోచించరు. అలాంటి వస్తువు నేను కొన్ని వాళ్ళు నవల రాసేది, ఆ వేదిక చాలా సహజంగా అనిపించింది నాకు. ఇంకోవైపు ఏమి రాయాలో నాకు తెలిసింది, ఎలా రాయాలో నాకు ముందే తెలుసు, ఇప్పుడు ఎవరికి రాయాలో కూడా అర్థమైంది. కానీ ఒక సంకోచం, నాకన్నా ముందు ఎవరైనా రాస్తారేమో. ఇందరవెల్లి సంఘటన జరిగిన తర్వాత ఆ ఇందరవెల్లి ఒక యాత్రాస్థలం అయిపోయింది సంవత్సరం అంతా. ముఖ్యంగా నగరంలో ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీ విద్యార్థులు, మెడికోసు మేధావులు, ఇక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి, రచయితలు, కవులు అందరూ వచ్చిపోయేది. ఈ వార్తలు కూడా నేను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉన్నా. నాకేమిటంటే ఇంతమంది వచ్చి చూసిపోతుండ్రు కాబట్టి దీంట్లోంచి ఎవరైనా ఒకరు నవల రాస్తారేమో. అయితే ఏదో చెదురుముదురుగా కొన్ని కవిత్వాలు వచ్చినాయి ఆ సంఘటన మీద, వ్యాసాలు వచ్చినాయి. వ్యాసాలు నాకు ఉపయోగపడ్డాయి, కానీ నవల రాసే సాహసం కానీ కథ రాసే సాహసం కానీ ఎవరు చేయలేదు. సరిగ్గా ఒక సంవత్సరం 1982 ఏప్రిల్ వరకు వేది చూసిన తర్వాతకి ఎవరు రాయరు. నాకు రాయడానికి ఇంకా అడ్డంకి ఏమీ లేదు అని చెప్పి సరిగ్గా అప్పుడే ఏప్రిల్ 30 వరకే ఈ నవలల పోటీ లాస్ట్ డేటు. ఏప్రిల్ 20 రోజున కూర్చొని ఒక వారం రోజుల్లో నేను నవల రాసిన, ఓన్లీ 7 to 10 days, 10 రోజులు అయింది. రాసి విశాలాంధ్ర నవల పోటీకి పంపడం జరిగింది. నాకు ఏ భయం అయితే ఉందో ఆ భయమే నిజమైంది. నవల రాసిన తర్వాత నవల రాయడం మన ఇష్టం కానీ దాన్ని పబ్లిష్ చేయడం అంత సులభం కాదు.
1: అంటే ఇప్పుడు వారం రోజుల లోపల ఒక చేదిరిగిన రచయిత రాయగలుగుతాడు
0: నాకు అంటే. ఇప్పుడు ఈ ఆ నవల రాసిన తర్వాత ఈ 25 సంవత్సరాల అనుభవంలో చాలా మంది చాలా మెల్లగా రాస్తారని తెలిసింది. కథని కూడా మామూలు కథని కూడా వారం వారం రోజులు ముక్కలు ముక్కలుగా రాస్తారండి. నిజానికి కథ రాయడానికి ఒక సిట్టింగ్ కరెక్ట్, ఒక సిట్టింగ్లో రాయాలి కథని. కవిత్వం అయినా కథ అయినా ఒక సిట్టింగ్లో అయిపోవాలి. దాని తర్వాత ఏమైనా మెరుగులు అటో ఇటో ఎడిటింగ్ లాంటివి చేసుకుంటే వేరు, కానీ నవలనిగా ఓ నెలల తరబడి రాస్తారని. కానీ నేను మాత్రం ఇప్పుడు నేను రాసిన కనీసం 5-6 నవలలు ఏ నవలను కూడా నేను వారం రోజులు మించి రాయలేదు. అయితే ఒకటి, నేను రాస్తూ ఉన్నప్పుడు ఇక మిగతా ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు, కానీ నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టి మిత్రమైన ఏ పనులు అసలు ఇంట్లోంచి కూడా బయటకు వెళ్లకుండా ఉదయం
1: కొందరు సిటీ కంటూ వెళ్ళి లాడ్జ్ లో ఉండి, లేకపోతే ఇంకేదో గెస్ట్ హౌస్ ఇట్లా. అంటే మనము పత్రికలు వస్తే
0: మీరు చెప్పినట్టుగా అంటే ఆ ఇంట్లో రాయలేని వాతావరణం ఉన్న వాళ్ళు కొంచెం ప్రశాంతత ఉండాలి, కమ్యూనికేషన్ వేరే వాళ్ళు వస్తారండి. కొంతమంది బయటకు పోయి రాయడం అనేది ఉంది, ముఖ్యంగా సినిమా రచయితలకు అలాంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ప్రయత్నం కూడా నేను చేసిన ఒకసారి ఇలా, అంటే ఈ నవలకని కాదు కానీ తర్వాత ఇంకో నవల రాయడానికి నేను నిర్మల వెళ్ళి తిరుమల లాడ్జిలో రూమ్ బుక్ చేసుకొని ఉంటే, అది ఎండాకాలం, సరే వారం రోజులు ఉండి నవల తీసుకొని బయటకు వెళ్దాం అనుకున్నాను నేను. ఓ 10 నిమిషాల తర్వాత చెప్పింది, సరే ఏసీ పనిచేయడం లేదు, ఎండాకాలం అంతా ఇలాగే ఉంటుంది అంటే మళ్ళీ గంట సేపట్లోనే నేను లాడ్జి ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. అంటే రాయలేదు నేను అలాంటి వెదర్లో, ఇప్పుడు రాయలే, ఇంట్లోనే రాసేది. కానీ ఇంట్లో రాస్తున్నప్పుడే నేను ఇక ఒక ప్రత్యేకమైన వాతావరణం, వారం రోజులు ఒకటే మూడు ఉండాలి అసలు,
1: వాతావరణంతో పాటు మూడు ఉండాలి,
0: మూడు ఉంటుంది. అంటే మీరు తింటున్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఆ పాత్రలు ఆ సంభాషణలు ఆ వాతావరణం మనకు తెలియకుండా మనం వెంటాడుతూ ఉంటుంది.
1: రాయాలనే తపన ఉంటే,
0: రాయాలనే తపన ఉంటే నేను దినమంతా రాసేది, రేపు రాసేది, రాత్రి మళ్ళీ ఆలోచించుకునేది, మళ్ళీ రెండవ రోజున ఇక రాస్తూ మళ్ళీ ఇంకా అది అంటే వేరే వాళ్ళని చాలా మందిని గమనించిన తర్వాత చాలా ఆలస్యంగా రాయడం, లెంతీగా రాస్తూ పోవడం, తర్వాత రాసిన దాన్ని మాటి మాటికి ఎడిట్ చేయడం, ఇలాంటి చాలామంది నా మిత్రులు కూడా నాకు చెప్తుంటే విన్నా.
1: ఇప్పుడు వారం రోజులు కంప్లీట్ అయింది అన్నారు కదా, కంప్లీట్ అయిన దాన్ని ఎడిటింగ్ కోసం మరి వారం రోజుల్లోనే ఎడిటింగ్ రాయడం అన్ని అది ఎట్లా సాధ్యమైంది?
0: ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను రాసిన దాన్ని నడు ఫేర్ చేసుకోలేదు. కొంచెం ఫేర్ చేయడం విషయంలో నాకంత కొంచెం బద్ధకమే అనుకోండి, ఆ పదం వాడొద్దేమో, 2-3 సార్లు నన్ను ఆక్షేపించింది కొంతమంది పెద్దవాళ్ళు, నువ్వు బద్ధకం అనొద్దు అని. కానీ ఎందుకో మనం రాసింది మళ్ళీ మనం రాయడం, మనం రాసింది తిరిగి ఫేర్ చేయడం అత్యంతరం లేకపోతే ఓకే. కానీ ముఖ్యంగా నాకు మా భార్య, ఆమెకు చాలా ఓపిక, నాకు పూర్తిగా వ్యతిరేకం. ఆమె చాలా ఓపికగా నేను రాసింది రాసినట్టుగా ఫేర్ చేయడం. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా సురభి మనోహర్ రావు అని, ఆయన కూడా మంచి
1: కథా రచయిత,
0: కథా రచయిత, కవిత్వం

0: ఆయన కూడా నా రచనలన్నింటినీ ఫేర్ చేసేది.
1: ఇప్పుడు మీ ఆవిడకి ఏమైనా సాహిత్య నేపథ్యం?
0: సాహిత్య నేపథ్యం ఏంది, నాతో ఏమైనా అంటూ ఉండాలంతే చదవడం.
1: అంతకుముందు వాళ్ళ ఇంట్లో?
0: అంతకుముందు లేదండి, మా పెళ్ళైన తర్వాత మంచి క్లాసికల్ లిటరేచర్, ఇది మంచి కవిత్వం, ఇది మంచి నవల, ఇది మంచి కథ అనుకునే వాటన్నింటినీ ఆమెతో చదివించడం, చదివి ఆనందించే ఆర్ద్రత ఆమెలో ఉంది. అంత మట్టుకే ఆమె, కానీ ఫేర్ చేయడంలో మాత్రం అసలు మనం ఊహించలేం. ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే రాత్రి 12 అయినా వరుసగా రాస్తూనే పోయేది. అట్లా నేను రాయడం, ఆమె ఫేర్ చేయడం. ఇంకోటి, నేను రాసిన వాక్యాన్ని తిరిగి రాయడం అనేది లేదండి. ఇది నాకు అంటే అది మంచో చెడో కానీ నాకు అంతెందుకు. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఈ 3-4 నవలలు నేను తిరిగి మళ్ళీ రీప్రింట్ చేస్తున్న క్రమంలో జస్ట్ ఈ మధ్య నేను మళ్ళీ పాత వాటిని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ కోసం చూసుకుంటే కూడా నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామా వాక్యం కూడా మార్చింది లేదు. అంటే అప్పుడు రాసింది 25 ఏళ్ల క్రితం రాసిన అడవిని కూడా నేను మళ్ళీ ఇప్పుడు మార్చలేకపోయాను. అప్పుడు ఏదొచ్చిందో అంతే, ఇక అంతకన్నా బెటర్ నేను ఊహించలేను.
1: అంటే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యమైంది అంటారు?
0: అది నేను చెప్పలేను. ఇప్పుడు కొంతమంది
1: రాయకపోవడం అనేది చాలా గొప్ప విషయం.
0: ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన కొంతమంది కవులకు ధార ఉందంటారు చూడండి.
1: కానీ అది కవిత్వానికి సాధ్యం అనిపిస్తుంది, చాలా విస్తారమైన ప్రక్రియ కదా.
0: కవిత్వంలో సాధ్యం అనుకుంటే ప్రోజలో ఇంకా సాధ్యం, ఎందుకంటే కవిత్వంలో యతి ప్రాసలు, గణాలు ఇవన్నిటినీ ఒక సర్కిల్లో నృత్యం చేసినట్టుగా ఉంటుంది. అలాంటిది మరి ప్రోజలో చాలా సింపుల్ కదా. నాకు వాళ్ళ ప్రతిభ ఎక్కువ అనిపిస్తుంది.
1: అంటే ఒకేసారి రాయడం అనేది విపరీతమైన అధ్యయనం వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది.
0: మేబీ కావచ్చు. అయితే ఒకటి, కథను నేను ముందు అనుకొని రాయడం అట్లా కావచ్చు, లేదా ఒక కథని నేను చాలా రోజులు నా మనసులో దాన్ని మాటి మాటికి నేను అంతరంగంలో మననం చేసుకోవడము అట్లా కావచ్చు. అలా కాకుండా నేను ఏం రాస్తున్నానో తెలియకుండా వాక్యం మొదలుపెట్టి రేపేం రాస్తున్నానో తెలియకుండా నాకు నేనే పాత్రలతోనే సమస్యను సృష్టించుకొని అంతే వేగంతో రాసిన నవల కూడా ఉంది. అనూయ్య, దానికి ఉదాహరణ అనూయ్య నవల. నేను మొదటి వాక్యం రాస్తున్నప్పుడు రెండవ వాక్యం ఏం రాస్తున్నా నాకే తెలియదు. నేను మనసులో అనుకున్న కథ వేరు, నేను దారి తప్పి రాసింది వేరు. అది ఇంకా రాయాల్సే ఉంది. అంటే ఇప్పుడు అదొకటే అట్లా వచ్చేస్తుంది అంతే. కానీ ఒకటి, ఏది రాసినా ఆ పాత్రలన్నీ నాకు కనిపించడము, వాళ్లతో సంభాషించడము, ఆ వాతావరణం, నేను దాంట్లోకి వెళ్ళిపోతా. ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాయాలనేది నా ఉద్దేశం.
1: కథ గాని నవల గాని రాసేటప్పుడు ఒక స్కెచ్ వేసుకుంటారు కదా?
0: అవును.
1: సన్నివేశాలు కూడా స్కెచ్ లో భాగం అవుతాయా, లేదా అనుకోకుండా రాస్తున్న క్రమంలోనే వస్తుంటాయా?
0: రాస్తున్న క్రమంలోనే వస్తుంది నాకైతే. ఇప్పుడు అడవి నవల రాస్తున్నప్పుడు మొదట కొంత భాగం రాసిన తర్వాత నేను ఊరికే ఒక చిన్న, ఇప్పుడు ఈ సినిమాలకు వాటికి అనుకుంటారు చూడండి, సింగిల్ లైన్ స్టోరీ, అంటే సంక్షిప్తంగా ఒక 2 వాక్యాల్లో కథ చెప్పాలి. దాన్ని మళ్ళీ మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. నేనేమనుకున్నా, ఒక గిరిజన గూడెం. ఇప్పుడు ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగినాయి, వాళ్ళు ఏదో చేస్తారు అనే అపోహతోని. మరి వాళ్ళు ఏదో చేస్తారు అనే దానికి అంతకుముందు ఏం జరిగింది, ఏం జరిగింది అనే దానికి నేను వేసుకున్న స్కెచ్ ఏమిటంటే, వాళ్ళ మీద చాలా మంది జులుం చేసిండ్లు. ఎవరెవరు? షావుకారులు చేసిండ్లు, పోలీసు వాళ్ళు చేసిండ్లు, తర్వాత ఆబ్కారి వాళ్ళు చేసిండ్లు, ఫారెస్ట్ వాళ్ళు చేసిండ్లు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిండ్లు, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు చేసిండ్లు. ఈ ఈ స్కెచ్ నాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చక్కగా మొత్తం ఎవరెవరు ఏముంది అవి రాసుకుంటున్నా, చాలా సులభం అయిపోయింది రాయడం. అలాంటి స్కెచ్ే తప్ప ఇంకా వేరే స్కెచ్ ఉండదండి. ఏది ఎవరైనా సరే ముందు రేఖా మాత్రంగా ఏదైనా అనుకుంటే దాన్నిగా సీన్ల వారీగా డైలాగ్ వర్షన్ లో కన్వర్ట్ చేసుకుంటూ రాసుకుంటూ పోతుంటే చక్కగా రాయొచ్చు.
1: అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇంత సంచలనాత్మకమైన నవల రాసింది కదా, అంటే అప్పుడు ఏ రచయిత నవల రాసినా సీరియల్గా వచ్చేవి, వాళ్ళు కూడా సీరియల్గానే వేసుకోవడానికి మొగ్గు చూపుతుంది. అయితే సొంతంగా మీకు వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చిందా?
0: లేదు లేదు, సొంతంగా వేసుకోవడం లేదు. నేను ఎంతసేపు ఆ రోజుల్లో పోటీలకు రాయడము అనే ఉద్దేశంతోనే ఉన్న తప్ప నేను సొంతగా వేసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే మార్కెట్ చేసుకోవడము, పత్రిక భావజాలానికి అనుగుణంగా మనం రాయడం, ఇవన్నీ చాలాలు ఉంటాయి. కాబట్టి నేనైతే ఆ నవల రాస్తున్నప్పుడు సరే ఇదేదో మామూలు ప్రచురణకు స్వీకరిస్తే సరిపోతుంది, మనం రాసిన శ్రమకు ఫలితం వస్తుంది అనుకున్నా. కానీ నేను రాసిన నవల చతుర నవలల పోటీలో టాప్ ఇన్ టాప్. 120 నవలలు వాళ్ళు మంచి నవలల్ని పక్కన పెట్టి 120 నవలలు సెలెక్ట్ చేసి

0: అవి 100 నవలల్ని మళ్లీ చదివి దాంట్లోంచి ఒక 20 తీసి, ఆ 20లోంచి మళ్లీ 13 తీసి, ఆ 13లో పెట్టినప్పుడు నా నవల ఒక్కటి ఒకవైపు, 12 నవలలు ఒకవైపు. ఇది అంటే నేను కాదు, అక్కడ ఎడిటోరియల్ బోర్డు నాతో, ఎడిటోరియల్ బోర్డు కానీ తర్వాత అక్కడ ఉండే ముఖ్యంగా మేధావులైన జడ్జెస్, మేధావులు ఎందుకంటున్నా అంటే ఆ నవలల పోటీని జడ్జ్ చేసింది 3 వ్యక్తులు, దాంట్లో ఇద్దరు చాలా ప్రసిద్ధులు, ఒకరు కేతు విశ్వనాథ్ రెడ్డి, రెండవ ఆయన ప్రొఫెసర్ హరగోపాల్. నాకు సంతోషం ఏంటంటే అలాంటి జడ్జుల నిర్ణయంతో నాకు నా నవల గుర్తింపబడడం నాకు ఒక సంతోషం.
1: ఇప్పుడు 120 నవలల్లో మీ నవలనే మొదటి నవలగా సెలెక్ట్ కావడం వెనుక వస్తువు బలమా, మీ శైలి శిల్పమా, లేదా సమకాలీన సంఘటన?
0: మంచి ప్రశ్న అండి ఇది. అప్పటి వరకు ఎవరూ చెప్పని కొత్త వస్తువుని నేను స్వీకరించిన. అసలు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సాహిత్యం గురించి పెద్దగా రాసిన వాళ్ళు లేరు. కొంత అల్లంరాజే అప్పటి కొంత కృషి చేసిండు.
1: అంటే ఏం రాసిండొచ్చు ఆయన?
0: ఆయన కొంచెం ఈ పల్లెటూరి వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధకాల గురించి, ఊరు అనే నవల మళ్ళీ పిలిచింది అంటే కొన్ని రాసినట్టు నాకు తెలుసు.
1: కొలిమంటి కుందికి కూడా అప్పుడే
0: అప్పుడే వచ్చింది, ధారావాహికంగా సృజనలో వచ్చేది. అది పాఠకులకు చదివి వినిపించి ఆనందించే లెవెల్లో రాయబడిన నవలండి. సృజనలో వచ్చిన తర్వాత ఆ నవలని పల్లెటూళ్ళలో చాలామంది చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళకి ఆ నవలను చదివి వినిపించేది. ఆ రకంగా ఆ నవల ప్రాచుర్యాన్ని పొందింది. అయితే గిరిజనుల మీద పూర్తి స్థాయిలో అంత డెప్త్కు వెళ్ళి రాసిన నవల నేనే మొదట అనుకుంటున్నా. అంటే అంత విస్తృతంగా ఒక పల్లెటూరును, ఒక గిరిజన గూడాన్ని తీసుకొని 50 ఏళ్ల చరిత్రను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను 1982లో నా నవల రాసిన, నా నవల ప్రపంచానికి చేతుల్లోకి వచ్చింది 88. కానీ ఈ మధ్య కొమరం భీమ్ వచ్చింది,
1: అది రాకముందు.
0: నా నవల వెలుగులోకి రాకముందు కొమరం భీమ్ వచ్చింది, అల్లం రాజయ్య సావు వచ్చింది. కానీ ఒకవేళ 81లోనే నా నవలకు వెలుగు చూడగలిగితే ఈ అల్లం రాజయ్య వీళ్ళకన్నా ముందు నా నవలే ముందు వచ్చేది. నా మ్యాన్స్క్రిప్టు నేను 82 కంప్లీట్ చేసిన, అనేకమైన కారణాంతరాల వలన అది 7 ఏళ్ళు పట్టింది. ప్రచురణకర్త దొరకడం చాలా కష్టం అండి. ఒక మంచి నవల రాయడం ఒక ఎత్తు, దానికి తగిన వరుణ్ణి. మనం పాత పద్ధతులు అనుకుంటే కావ్యం కన్య అనుకున్నాం కదా, కావ్యాన్ని కన్య అనుకుంటే ఆమెకు తగిన
1: అనుకుంటున్నారా?
0: నేను అనుకుంటున్నా, నేను నవల రచయితని అయినప్పటికీ కూడా నా కావ్యాన్ని నేను కన్యగానే అనుకున్నా. ఎందుకంటే ఏదో ఇది ప్రచురణ కావాలనే ఉద్దేశంతోనే మొదట విశాలాంతరకు పంపిన, ఏదో సంబంధం కుదిరినట్టే కుదిరింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి దాని స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీకి పంపిన, వాళ్ళకి అసలే నచ్చలే, తెలుసు వాళ్ళకి ఇది నచ్చయని. దాని తర్వాత ఇంకో పత్రిక పంపిన, ఆ పత్రికా సంపాదకుడు చాలా విఘ్నుడు, నాకు మిత్రుడు కూడా. కానీ ఆ రోజుల్లో ఉండే ట్రెండు, ఆ సంపాదకీయం, ఆ స్థానం ఆయనని విచిత్రంగా మాట్లాడించింది. ఈ నవలలో కొంత మసాలా పెట్టు, ప్రతి వారం ఎపిసోడ్కి ఒక అద్భుతమైన మలుపు పెట్టు, అప్పుడు దీన్ని వేద్దాం ఒక 8-10 వారాలు అన్నాడు. అయితే ఎందుకో నాకు అది చేయాలనిపించలే. సరిగ్గా వాళ్ళు ప్రింటింగ్ పేజీ ఎక్కడికి వస్తుందో అక్కడగా ఒక హఠాత్ మలుపుని పెట్టాలా వచ్చే వారం ఎదురు చూసే అంత. ఆ టెక్నిక్ నేను చేయలేక నా నవలను నేను తెచ్చుకున్నా. దాని తర్వాత ఆ నవలని ఒకే ఒక పాఠకుడు పూర్తి స్థాయిలో చదివి నాకు చాలా ధైర్యాన్ని కలిగించాడు. ఆల్మోస్ట్ నేను అది అన్పబ్లిష్డ్ నావెల్ అంటే ఎవరికి చూపించడానికి కూడా నేను సిగ్గుపడేది. అలాంటి దశలో నిర్మల్లో ఒక సాహితీ మిత్రుడు, ఆంగ్లోపన్యాసకుడు పొత్తూరి సుబ్బారావు అని, తెలుగు ఇంగ్లీష్ రెండు సాహిత్యాలని అద్భుతంగా అధ్యయనం చేసిన వ్యక్తి, నాకు సాయంకాలం షికారు మిత్రుడు. ఏదో సందర్భవశంగా ఒకసారి ఇట్లా ఉంది అంటే, ఒకరోజు సినిమాకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చెప్పిన ఇట్లా నవల రాసిన అంటే నేను చదువుతా అని చెప్పి ఆ మొదటి ఆట సినిమా తర్వాత మా ఇంటికి వచ్చి నవల తీసుకొని పోయి, సరే చదువుతాడు కదా అని ఇచ్చేసిన. ఆయన 3:30 ప్రాంతంలో రాత్రి ఇంటికి వచ్చి తలుపు, మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కాబట్టి వచ్చి తలుపు తడుతుంటే, ఏమిటి ఇంత మధ్యరాత్రి అంటే, నేను నవల చదివేసిన, అద్భుతంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఇట్లా తలుపు కొట్టి చెప్తేనే కరెక్టు, రేపు చెప్తే కుదరదు, రేపు సాయంకాలం వరకు ఆగే ఓపిక లేదు నాకు అన్నప్పుడు, నాకు అప్పుడు మొదటి ఆశ నేను రాసింది ఒక మంచి

0: సాఫ్ట్వేర్ దాంట్లో రీడబిలిటీ ఉంది. ముఖ్యంగా రీడబిలిటీ ఎందుకంటున్నా అంటే ఆ 250 300 పేజీల నవల అచ్చమైన ఆదిలాబాద్ మాండలికంలో రాయబడ్డది. దాంట్లో రచయిత నెరేషన్ కానీ పాత్రల నెరేషన్ కానీ ఇవన్నీ కూడా ఆదిలాబాద్ మాండలికంలోనే ఉంటాయి.
1: అయితే అంత మాండలికములు ఆయనకు అర్థమైందంటారు.
0: ఆయనకు అర్థం కావడం ఇక్కడ విశేషం కాదు, ఒక వ్యక్తే. నేను నవల పోటీకి పంపినప్పుడు అక్కడ ఉండే మేధావులైన జడ్జెస్కే అది అద్భుతంగా అర్థమైంది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మాండలికంలో ఉండే స్క్రిప్ట్కే వాళ్ళు ఓకే చేసిండ్రు.
1: మరి ఇప్పటికి కూడా అంటారు కదా తెలంగాణ భాష అర్థం కాదని, పూర్తి అదలాబాదు భాషలో రాసిన నవల అప్పుడు మరి ఎట్లా అర్థమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళన్న మాటలు ఒక రకంగా అబద్ధమే.
0: అబద్ధమే, 100కి 100% అబద్ధమే.
1: ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జెస్లో ఎవరు కూడా అదలాబాద్ వాళ్ళు లేరు.
0: కాదు కాదు, ఎవరు అదిలాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న వాళ్ళు. ఒక ఒక జడ్జి కేతు విశ్వనాథ రెడ్డి కడపకు సంబంధించిన వ్యక్తి, హరగోపాల్ మన తెలంగాణ వాడు, ఇంకొక జడ్జి చనిపోయిన వ్యాస్ భార్య అరుణ వ్యాస్, వీళ్ళు ముగ్గురు 3 విభిన్నమైన ప్రాంతాలకు ఉన్నవాళ్ళు ఏకగ్రీవంగా నా నవలను ఆమోదించిండ్రు. అంటే ఇతివృత్తం చాలా ముఖ్యమండి, భాష కన్నా ఇతివృత్తం అనేది చాలా ముఖ్యం.
1: దాని వల్లనే ప్రఖ్యాతిగా వచ్చింది. అయితే ఇప్పుడు అడవి నవల చతుర మాసపత్రిక పోటీలో సెలెక్ట్ అయింది, సంతోషం. అయితే ఆ మాసపత్రిక దాంట్లో రావడానికి మీకేమైనా సాంకేతికమైన ఇబ్బందులు, అంటే మాసపత్రిక యాజమాన్యం నుంచి కానీ, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీకు దగ్గరున్న పాఠకులు, అంటే అది పబ్లిష్ కాకముందు చదివిన పాఠకుల నుంచి ఏమన్నా మీకు అంటే ఇబ్బందులు కానీ, లేదా ఇంకా వేరే మీరు అనుకున్న దానికంటే అననుకూలమైన పరిస్థితులు కలిగినాయా?
0: దీన్ని నేను చాలా టూకీగా చెప్తాను మీకు. నవల రాయడానికి నాకు 7 రోజులు పట్టింది, నవల ప్రచురించుకోవడానికి దాని గుర్తింపు రావడానికి 7 ఏళ్ళు పట్టింది, ఆ నవల తగిన రీతిలో వెలుగు చూడడానికి నా పరంగా 1 సంవత్సర కాలం పట్టింది.
1: దేశపాండే గారు, మీ నవల గురించి, మీ రచన నేపథ్యం గురించి, తర్వాత మీ నవలలో ఉన్నటువంటి వస్తువు, శిల్పం, ఇతివృత్తము, తర్వాత పాత్రలు, వాటి స్వభావం, అన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. చివరిసారి ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మీరు ఒక మంచి నవల తెలుగు పాఠకులకు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
0: మంచి నవల అంటే, అంటే నేను అనుకుంటున్నా మనం ఎన్నో ఏళ్ల కళ తెలంగాణ, ఆ తెలంగాణ వచ్చింది. ఒక అదృష్టం ఏమిటంటే తెలంగాణలో వచ్చిన 2 ఉద్యమాలని చాలా దగ్గరగా చూసినాం. 1969 70లో వచ్చిన ఉద్యమంలో అప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నా, మెచ్యూరిటీ ఉంది. మళ్ళీ 2వ మలయ ఉద్యమంలో కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి తెలంగాణ సాకారం అయ్యే వరకు జరిగిన సంఘర్షణ, దీన్ని నవలగా చెప్పాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను.
1: ఇప్పుడు అడవి నవల తర్వాత ఊరు రాసినట్టుగా ఇంత విస్తారమైన వస్తుంది కదా వ్యవసాయ రంగం, ఈ భూమి గుండంగానే ఉండే కూడా పార్ట్2 కూడా రాయచ్చు.
0: రాయచ్చు. ఏదైతే మీరు దాంట్లో పర్యావరణం గురించి నేను పోలేదు, పర్యావరణము, తర్వాత లో కాస్ట్ తో ఎట్లా చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా చూయించు, 2వ పార్ట్ కూడా దానికి రాయచ్చు. ఒకవేళ వీలైతే రాయడానికి ప్రయత్నం
1: రాస్తారని అందరూ ఆశిస్తారు.
0: తప్పకుండా.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రచార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత వసంతరావు దేశపాండేతో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఆకాశవాణి చిత్రసీమ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎదురులేని మనిషి ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట.

0: నా కోసం ఒక కవిత చెప్పు.
1: ఏ కవిత చెప్పను? ఆ స్వరము నీవై.
0: తర్వాత
1: స్వరమున పదము నేనై.
0: అలాగా?

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దినకర్ చైత్ర పాడిన పాట, చిత్రం ఇట్స్ మై లవ్ స్టోరీ.

శాస్త్రీయ సంగీత అభిమానుల కోసం ఆకాశవాణి కొత్తగడం కేంద్రం ప్రసారం చేస్తుంది. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:10 ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వినవచ్చు. ఆకాశవాణి కొత్తగడం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట వింటారు. చిత్రం దానవీర సూరకర్ణ.
1: చిత్రం

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 12:40 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: of the Men's Under-18 Asia Cup 2026 in Japan today. The match will start at 3:30 p.m. IST. Earlier, India beat its arch rival Pakistan 5-3 in the second semi-final in a high-scoring contest. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.

0: பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: హలో
8: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
8: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
9: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
9: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
8: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
10: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
8: అరే
4: కట్ చేసావా?
10: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
10: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
9: ఆర్బిఐ అంటుంది.
11: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
12: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
13: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
14: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
15: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
16: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

0: ఇంతవరకు మీరు ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది.

0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్బంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
1: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ సర్వే 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈ రోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఈ రోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈ రోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది.

0: ఇందులో సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి

పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరం ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు నిర్మించనుంది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉజ్జాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ కు కోహెడ ఫ్రూట్ మార్కెట్ లో సదుపాయాలు కల్పిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పాటు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. దీంతో పాలమూరు జిల్లా భూములకు సాగునీరు రాలేదని, ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 100,000 కోట్లు ఖర్చు చేశారు కానీ ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వలస బతుకులు పోవాలంటే పిల్లల్ని చక్కగా చదివించాలని, చదువు ఒకటే జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. రాష్టంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరం ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా 100,000 ఇళ్లు నిర్మించనుంది. ఈ పథకంలో ఆడబిడ్డలని లబ్ది చేకూరుస్తూ వారి పేరు మీదనే ఇంటి పట్టాలు అందించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట వ్యాప్తంగా మొత్తం 350,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని భూమి ధరల పెంపు మరింతగా దెబ్బతీస్తుందని రామచంద్రరావు విమర్శించారు. పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంపును వర్తింపచేయడం తగదన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి ప్రదర్శన కొనసాగుతోంది. థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శన రేపు ముగుస్తుంది. పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ స్థానిక కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నూతనంగా ఆధునికీకరించిన

0: టీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు, టీపీసీసీ అధ్యకులు పాల్గొన్నారు. సూడాకు నిధులతో నిర్మించు తలపెట్టిన నైట్ ఫుడ్ కోర్ట్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ములుగులో సీఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 163 నుంచి ఎరుకలవాడ వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులను చేపడతారు. ఎస్సీ కాలనీ వరకు 5,75,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నారు. ములుగు టౌన్ తూర్పు భాగంలో 5,95,00,000 వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
1: సీసీ రోడ్ రావడం జరిగింది, ముఖ్యంగా దళితవాడలో. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ది కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయల తోటి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మరి ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 5,95,00,000, 6 కోట్ల వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ది కోసము నిధులు ఇవ్వడం జరిగింది.
0: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహరావు తెలియజేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలకు లోడింగ్ చేసే ప్రక్రియను జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ రజనీకాంత్ తో కలిసి నరసింహరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: నిన్న సాయంత్రము రాత్రి కురిసిన అకాల వర్షానికి కరీంనగరం రూరల్ అర్బన్ కొత్తపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో బస్సులు పాక్షికంగా దర్శనాయి. ఈ రోజు కాండలు పెట్టేసి వేగవంతం చేసి సంబంధిత బాడి మిల్లులకు షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఈ 3 మండలాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాము. దర్శన వాటిని కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చేయవద్దని కోరుతున్నాం.
0: సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిలో ఎబోలా లేదని నిర్ధారణ అయింది. 35 ఏళ్ల వ్యక్తికి తొలుత ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఇటీవల సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందించారు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలోని పోచారామడవల్లో బర్డ్ వాక్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మన్సు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్సు నగేష్,
3: పక్షుల కిలకల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ప్రకృతి ప్రేమికులుగా పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి, సాదాబైనామా, ఇతర భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదాబైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిపై తహసీల్దారులు, సర్వేయర్లు, కలెక్టరేట్కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో పక్షిలేని పంజరం శ్రీమతి మంజిత కుమార్ గారి కథానిక వింటారు.
1: అలారం మోగనే లేదు, కోడి కూయనే లేదు, సూర్యుడు ఉదయించనే లేదు, కాని హితాక్షికి మాత్రం మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా గదంతా అలుముకున్న చీకటి సమయాన్ని చెప్పకనే చెప్పేసింది. మరోసారి కనులను బలవంతంగా మూసే ప్రయత్నం చేసింది. నిద్రవస్తేగా, నిజానికి రాత్రంతా నిద్రపోతేగా, ఏవేవో ఆలోచనలు, మరేవో తలపులు మనసును బరువెక్కించేశాయి, శరీరాన్ని తెలియని అలసటకు గురిచేశాయి. ఇదంతా ఎవరికి చెప్పుకోగలదు? అసలు ఏమని చెప్పుకోగలదు? మేడం, మేడం, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, హైదరాబాద్ లో బాంబు పేలిందట అంటూ స్టాఫ్ రిపోర్టర్ ఒకరు హితాక్షి క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హితాక్షి ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో చీఫ్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్న రోజులవి. ఏంటి బాంబ్ బ్లాస్టా? అయ్యో, ఎంత ఘోరం జరిగింది! ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? యాంకర్ను రెడీ చేయండి, లైవ్ తీసుకుందాం. రిపోర్టర్లకు రెడ్ అలర్ట్ ఇవ్వండి. ప్రస్తుతం అందరం ఇదే వార్తపై ఫోకస్ చేయాలి. కమాన్, ఫాస్ట్ అంటూ భోజనం చేయకుండానే లంచ్ బాక్స్ను మూసేసి న్యూస్ రూమ్లోకి వేగంగా వెళ్లిపోయింది. ఎవరెవరు ఏమేమి చేయాలో చకచకా చెప్పేస్తూ యాంకర్లకు పరిస్థితి తీవ్రతను వివరించింది. ఒకవైపు గ్రాఫిక్ టీంతో కూర్చొని బ్యాక్గ్రౌండ్ను తయారు చేయిస్తూనే మరోవైపు హెడ్లైన్ సిద్ధం చేయించసాగింది. ఆఫీస్ బాయ్ టీ తీసుకొచ్చినా తాగేంత సమయం లేదు, అసలు ఊపిరి తీసుకునేంత విరామమే లేదు. హితాక్షి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జర్నలిజంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్న్గా చేరింది. అక్కడ చురుగ్గా పనిచేయటం, అద్భుతంగా వార్తలు రాయడంతో ఆమెను ఆ ఛానల్లోనే పర్మనెంట్ చేశారు. అనతి కాలంలోనే హితాక్షికి పదోన్నతి కలిగింది. మీడియాలో చేరిన కొన్నాళ్లకే చీఫ్ న్యూస్ సబ్ ఎడిటర్గా బాధ్యతలు తీసుకుంది. షిఫ్ట్ను ఒంటి చేత్తో హ్యాండిల్ చేస్తూ ఎన్నో బ్రేకింగ్ న్యూస్లను టెన్షన్ లేకుండా మేనేజ్ చేసేది. ఏంటో ఈ ఆడపిత్తనం, ఈ ఆడపిత్తనం కింద పనిచేయాల్సి వస్తోంది. లిప్స్టిక్లు, స్లీవ్లెస్లు వేసుకుని పెద్దలను బుట్టలో పారేసి మంచిగా ప్రమోషన్లు కొట్టేస్తారు. ఈ లేడీస్ గురించి తెలిసిందేగా అంటూ హితాక్షి వెనక ఏడ్చే మగబ్యాచి ఉండనే ఉంది. హితాక్షి 100 మంది మగవారికి దిగదుడుపు అని తెలిసినా, ఆమె రాసే మానవీయ కథనాలు తాము రాయలేమని గుర్తించినా వారికి ఏదో మేలీగో. ఆడది ఎదుగుతుంటే తొక్కేయాలన్న కసి పగ. అందుకే ఎదురుగా ఆమెను ఏమీ చేయలేక ఆమె వెనకాల ఇలాంటి అవాకులు చెవాకులు పేలడం అలవాటు చేసుకున్నారు. అలా వారి ఈర్ష్యా ద్వేషాలు చల్లబరుచుకునేవారు. హితాక్షి ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. తన పనేదో తాను చేసుకునేది కాదు, అంతకన్నా చాలా చాలా చాలా ఎక్కువే చేసేది. పని వేళలు 8 గంటలే అయినా 10 గంటల కన్నా ఎక్కువే ఆఫీసులో ఉండిపోయేది. హితాక్షి చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన వారెందరో, ఉద్యోగాలు ఊడిపోకుండా జీవితాలను నిలుపుకున్న వారు మరెందరో. వారిలో 99% మంది ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోగా ఏ ఒకరో ఇద్దరో హితాక్షిని దేవతలా భావించేవారు, అభిమానించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం హితాక్షి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడూ 100 మంది మధ్యలో హడావిడిగా తిరిగిన హితాక్షి ఇప్పుడు ఈ ఏకాంతాన్ని భరించలేకపోతోంది. ఎందుకంటే ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె చేతుల్లోంచి వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. హిత, హిత, ఆఫీస్కి టైం అవుతోంది, సాక్స్ ఎక్కడున్నాయో చూడు, సమయానికి అన్ని సిద్ధం చేయాలని తెలివిలేదా? ఏదన్నా అంటే అంత పెద్ద ఉద్యోగం చేశాను, ఎంత వెలగబెట్టానో అంటావు, ఆ తెలివితేటలేవో ఇంట్లో చూపించు అంటూ ఆమె భర్త వేదాన్ ఎగతాళి చేశాడు. ఇలా మాట్లాడడం అతడికి కొత్తమీ కాదు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే అతడికి అస్సలు ఇష్టముండదు. మగవారితో పాటుగా సంపాదిస్తున్నామన్న అహంకారం ఉంటుందని, ఇంట్లో సవ్యంగా ఉండరని అతడి భ్రమ. అందుకే పెళ్లికి ముందు ఏమీ అనకుండా మూడుముళ్లు పడగానే ఉద్యోగాన్ని బలవంతంగా మాన్పించేసి హితాక్షిని ఇంటికే పరిమితం చేశాడు. హితాక్షి

మౌనంగా వచ్చి అతడి పక్కనే ఉన్న సాక్స్ ను తీసి అతడి చేతిలో పెట్టింది. ఆ చాలే, సంతోషించాం. ఆఫీస్కెళ్లే హడావిడిలో ఉన్నాను కదా, అలా పక్కన పెట్టకుండా చేతిలో సాక్స్ పెట్టాలని తెలివి కూడా నీకు లేదన్నమాట అని తన తప్పును ఆమెపై వేసే ప్రయత్నం చేశాడు. హితాక్షి ఏమీ మాట్లాడలేదు. భర్త ఆఫీసుకు వెళ్లేంత వరకు అతను సూటిపోటి మాటలతో తూట్లు పొడుస్తున్నా విని వినట్లు, చెవులు పనిచేయనట్లు అలానే ఉండిపోయింది. భర్త ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఇది దాదాపు రోజు ఉండే తతంగమే. మొదట్లో హితాక్షి భర్త మాటలకు ఎదురు చెప్పేది. తనను చులకనగా చూడొద్దని, తాను కూడా గతంలో మంచి ఉద్యోగం చేసేదానని, ఆ మర్యాదైనా ఇవ్వమని అభ్యర్థించేది. కాని వేదాన్ మాత్రం ఆ మాటలను తీసి పారేసేవాడు. ఎప్పుడూ భార్యను తన అదుపు అగ్నిలో పెట్టుకోవాలని, ఆమెకు లేని తల పొగరు ఉందన్నట్టుగా భావిస్తూ అది దించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసేవాడు. పెళ్లైన కొత్తలో రోజు ఇవే గొడవలు కావడంతో హితాక్షి ఇక తన వల్ల కాదన్నట్టుగా సర్దుకుపోవడం మేలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రభావం కుటుంబంపై, భవిష్యత్తులో పిల్లలపై పడుతుందని ఆమె భయపడింది. విపరీతమైన స్ట్రెస్ వల్ల ఆమెకు అనారోగ్య సమస్యలు ఎక్కువవసాగాయి. డాక్టర్లు కాస్త ప్రశాంతంగా ఉండమని హితవు పలకడంతో గలగలా మాట్లాడే హితాక్షి మౌనంగా ఉండటం అలవర్చుకుంది. ఇద్దరు కవల ఆడపిల్లలను స్కూల్కి వెళ్లిపోవడం, భర్త ఆఫీస్కు వెళ్లడంతో హితాక్షి సోఫాలో కూర్చుండిపోయింది. ఎందుకో మనసేమీ బాలేదు. ఏదో తెలియని వైరాగ్యం, విసుగు. పెళ్లి చేసుకుని తప్పు చేశానా, లేక కుటుంబం కోసం ఉద్యోగాన్ని వదిలి అపరాధం చేశానా అని ఆమె తేచుకోలేకపోతోంది. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుందా అనే సందేహం ఆమెను కలచివేస్తోంది. అనవసరంగా ఉద్యోగం మానేశానా అన్న డైలమా ఆమెను దహించివేస్తోంది. అలా అని ఉద్యోగానికి వెళ్లిపోతే తన ఏడేళ్ల ఆడపిల్లలను ఎవరు చూసుకుంటారు? అసలు ఎందుకు చూసుకుంటారు? పెళ్లి కాకముందు ఏ షిఫ్ట్లో అంటే ఆ షిఫ్ట్లో పనిచేసేది. ఆఫీసులో అవసరమైతే ఎక్కువసేపు ఓటీ చేస్తూ ఉండిపోయేది. పండగలు పబ్బాలకు సెలవులు లేకుండా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు అలా ఉండాలంటే చాలా కష్టం. తనను నమ్ముకున్న పిల్లలున్నారు, ప్రతిదానికి తనపై ఆధారపడే భర్త ఉన్నాడు. అలా అని హితాక్షి ఖాళీగా ఉండలేకపోతోంది. ఎటూ తోచని స్థితిలో కళ్ళ నుంచి బరువుగా కన్నీరు కారాయి. కాసేపటికి తేరుకున్న హితాక్షి చకచక ఇంటి పనినంతా చేసుకుంది. పనమ్మాయిని పెట్టుకుంటే ఒళ్ళు బద్ధకానికి ఆవాసంగా మారుతుందని భావించి తానే అన్ని పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఆఫీసు చాకరి తప్ప ఇంటి పనులు, వంట పనులు తెలియని హితాక్షి ఇప్పుడు అన్ని బాగా నేర్చుకుంది. నెట్లో చూసి కొత్త కొత్తగా వంటలు చేయటం, ఫేస్బుక్ ఇన్స్టాలో చూసి వంటింటి చిట్కాలను ఫాలో కావడం ఇదే తన దినచర్య. అప్పుడప్పుడు భర్త ప్రేమగా మాట్లాడినప్పుడు తన మనసులోని మాటలను బయటపెట్టేది హితాక్షి. తనకు ఖాళీగా ఉండటం ఇష్టం లేదని, అంత చదువు చదువుకుని ఏం లాభమని, ఏదన్నా పార్ట్ టైం ఉద్యోగం చూసుకుంటానని చెప్పేది. అందుకు వేదాన్ పగలబడి నవ్వి, మరి పిల్లల్ని ఇంట్లో తాళం వేస్తావా అని అడిగేవాడు. నిజానికి ఆ ప్రశ్నకు తన వద్ద కూడా సమాధానం లేదు. హితాక్షి ఎప్పుడూ అనుకునేది తనలా మెదడు మనసుతో యుద్ధం చేసే మగవలు ఎందరుంటారో అని. చదువుకునే సమయంలో టాప్ ర్యాంకులు రావాలని, క్యాంపస్ సెలక్షన్స్లో సీటు దొరకాలని, మంచి కెరీర్ను ఎంచుకోవాలని, ప్రొఫెషనల్గా ఎదగాలని, తన కాళ్లపై తాను నిలబడాలని ఇలా ఎన్నో రంగురంగుల కలలు కంటుంటారు. హితాక్షికైతే ఇవన్నీ సాకారం చేసుకున్న స్వప్నాలే. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. ఇప్పుడు ఆమె ఆలోచనలు ఎలా సాగుతున్నాయంటే, ఏ పూటకు ఏ కూర వండాలి, దోశకు నానబెట్టాలా లేక ఇడ్లీ గ్రైండ్ చేయాలా, ఏ ఆకుకూరకు ఏ వేపుడు చేయాలి, ఇదే తన డైలీ టార్గెట్. గిన్నెలు తోమడం, బట్టలు ఉతుకడం, మారిన వాటిని మరదబెట్టి వాటి వాటి స్థానాల్లో నీట్గా సర్దిపెతడం, ఇవే తన డెడ్ లైన్లు. పోనీ ఇంత చేసినా ఎవరైనా పొగుడుతారా, ఆహా ఓహో అంటారా అంటే అదీ లేదు. ప్రశంసలు, ప్రోత్సాహాలు లేని జీతం లేని ఉద్యోగం, ఇదంతా తన వారి కోసమే, తన ఇంటి కోసమే అని ఎన్నోసార్లు మనసుకు నచ్చ చెప్పుకున్నా ఏదో తెలియని లోటు కేవలం ఆమెకే తెలుసు. ఎప్పుడైనా మరీ వీలున్నప్పుడు సోషల్ మీడియాలో తొంగి చూస్తే తన కొలీగ్స్, జూనియర్లు కనిపిస్తుంటారు. ఇష్టమైన రంగాల్లో దూసుకుపోతూ మనసారా నవ్వుతూ ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. మరి తాను బతుకే ప్రశ్నగా మిగులుతోంది. తాను మరీ ఎక్కువగా ఆలోచిస్తోందా, లేక అందరూ ఇలానే ఉద్యోగం మానేసి డీలా పడుతుంటారా, ఆమెకు అర్థం కావట్లేదు. ఇలా అయితే తాను త్వరలో పిచ్చిదాని అయిపోతానని మాత్రం హితాక్షికి అర్థమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి తనదని కూడా అవగతమైంది. ఇంట్లోంచి ఏదైనా చెయ్యాలని భావించింది. రకరకాల ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలను యోచించింది. కానీ అందుకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎలా అని అనుకుంది. ఎవ్వరిని రూపాయి కూడా అడగకుండా తానే

చిన్నగా ఏదన్నా మొదలు పెట్టాలనుకుంది. డబ్బు రాకపోయినా పర్వాలేదు, తాను ఏదో చేస్తున్నానన్న ఆత్మ సంతృప్తి ఉంటే అదే 10,000 అనుకుంది. అలా ఆలోచనలో ఉండగానే మరో 2-3 రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆదివారం పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. భర్త హాయిగా టీవీ చూస్తున్నాడు. ఏ హిత, మీ ఛానల్ వస్తుంది చూడు, చూస్తావా అంటూ వేదాన్ వెక్కిరిగా పిలిచాడు. ఆ ఛానల్ చూడగానే తనకు తన పాత ఉద్యోగం, తనను సంస్థ మెచ్చుకున్న తీరు, సంస్థ వాళ్ళిచ్చిన మర్యాద విలువ, ప్రపంచాన్ని ఏలెంత శక్తినిచ్చే మెడలోని ఐడి కార్డు, అన్నిటికన్నా ముఖ్యంగా తన ఆత్మవిశ్వాసమే గుర్తుకొస్తాయి. మనకు ఎంతో ఆత్మీయులైన వారు చనిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు ఛానల్ని చూస్తే తనకు అలానే అనిపిస్తోంది. అందుకే ఆ ఛానల్ కనిపించగానే వెంటనే మార్చేస్తుంది. ఆ విషయం భర్తకు కూడా బాగా తెలుసు. కానీ భార్యను ఆట పట్టించడం అంటే అతనికి మహాసరదా. భార్య రాకపోయేసరికి పిల్లల్ని కేకేశాడు. ఐరా, సుమేరా, ఇలా రండిరా, మీ అమ్మ ఛానల్ వస్తుంది. అప్పట్లో మేడం గారు ఈ ఛానల్లోనే చక్రం తిప్పారట, నేనైతే కల్లారా చూడలేదు మరి అని వెటకారంగా అన్నాడు. హితాక్షికి గుణపంతో గుండెల్లో లోతుగా గుచ్చినట్టుగా అనిపించింది. మానుతున్న గాయాన్ని మరోసారి కావాలని కెలికినట్టు భావన కలిగింది. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఛానల్, అమ్మ ఛానల్ అంటూ హుషారిగా అరిచారు. వేదాన్ని నవ్వుతూ, అవునవును, అమ్మ ఛానలే, మీ అమ్మ అప్పట్లో మకుటం లేని మహారాణి అట అని వెకిరిస్తూ నవ్వాడు. హితాక్షికి బాధ, కోపం అన్ని ఒక్కసారిగా వచ్చాయి. భర్తను గురుగా చూసింది. నిజమేగా, అప్పట్లో బ్రేకింగ్ న్యూస్లు, టైట్ సిచ్యువేషన్లు వస్తే ఒంటి చేత హ్యాండిల్ చేసేదానివని ఓ తెగ డబ్బా కొట్టేదానివిగా అని అన్నాడు. హితాక్షి వెంటనే, మరి మళ్లీ వెళ్లి ఉద్యోగంలో చేరమంటారా అని అడిగింది. ఎలాగూ భర్త వద్దంటాడని ఆమెకు తెలుసు. పెళ్లి సమయంలో వేదాన్ అసలు ఉద్యోగ ప్రస్తావనే తీసుకురాలేదు. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు అసలు సమయమే తెలియలేదు. కళ్ల ముందు ప్రేమలోకం తప్ప మరేమీ కనిపించలేదు. అడుగడుగున ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, అబ్బా ఇంత బాగుంటుందా జీవితం, ఇంత అద్భుతంగా ఉంటుందా అత్తారిల్లు అనిపించింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మెల్లిమెల్లిగా చేతికున్న గోరింటాకు రంగు తేలినట్టే, వచ్చిన బంధువులంతా వెళ్లిపోయినట్టే, ఇంటి బయట కట్టిన పందిరిని 16 రోజులకు తీసేసినట్టే హితాక్షి అత్తారింట్లో అందరూ అసలు రూపులోకి వచ్చారు. అందరికన్నా ముందు వేదాన్ ఉద్యోగం మానే వరకు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఎన్నోసార్లు వార్తల్లో రాసినట్టుగా అత్తింటి ఆరళ్లు హితాక్షికి మొదలయ్యాయి. అత్త ఆడపడుచుల వేధింపులు ఎక్కువయ్యాయి. మొదట్లో స్నేహంగా ఉంటాడు కదానని అన్ని విషయాలని ఫ్రీగా షేర్ చేసుకునేది. కాని భర్త కూడా తన బాధను, వేదను అర్థం చేసుకోకుండా తననే నిలదీయడంతో తాను అత్తింటికి, పుట్టింటికి రెండిళ్లకు పరాయిదానేనని హితాక్షికి చాలా ఆలస్యంగా అర్థమైంది. చేసేదేమీ లేక అందరితో నవ్వుతూ తుళ్ళుతూ గడిపిన హితాక్షి వైరాగ్యపు అంచులోకి చేరిపోయింది. అసలు నవ్వడమే మానేసింది. మనిషినన్న విషయాన్నే పూర్తిగా మరచిపోయింది. ఎవరు ఏ పని చెబితే ఆ పనిని రోబోట్లా చేయటం ప్రారంభించింది. విసురులను, విమర్శలను, వెటకారాలను వినటం ఆపేసింది. అలా కాలక్రమేణా 3.5 ఏళ్లు గడచిపోయాయి. ఈలోగా సంతానం కలగట్లేదన్న ఉపద్రవం పుట్టుకొచ్చింది. హితాక్షి తప్పు ఉందన్నట్టుగా అత్తింట్లో అందరూ మాట్లాడడం ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే దోషిగా చూడడం, భర్తను ఏమీ అనకపోవడం విడ్డూరంగా అనిపించింది. పిల్లలు పుట్టకపోతే తానే చేయగలదు. మూర్ఖుల మనసు రంజింపజాలము అని గ్రహించి డాక్టర్ దగ్గరకు వెళదామని భర్తను అడిగింది. కాని భర్త అంగీకరించలేదు. ఎందుకు ఏమిటి అని నిలదీస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేయడం మొదలెట్టాడు. బంధువులు ఎవరైనా పిల్లల గురించి అడగగానే భర్త డాక్టర్ దగ్గరికి రావట్లేదని, ఒప్పుకోవట్లేదని చెప్పేది. ఇది వేదాన్కు తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. పరువు తీస్తున్నావంటూ చెంప చెళ్ళు అనిపించాడు. అత్త ఆడపడుచులైతే ముక్కున వేలేసుకుని హవ్వ అంటూ ఏవేవో గుసగుసలు మొదలెట్టారు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి ఇంత జంకు ఎందుకు? హితాక్షికి ఏమీ అర్థం కాలేదు. ఇన్ని రహస్యాలు, గూడుపిటానలు ఎందుకు చేస్తున్నారో తలకెక్కలేదు. ఇలా లాభం లేదనుకుని పుట్టింటికి వెళ్లినప్పుడే ఓసారి తానే ఒంటరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకుంది. తన ఆరోగ్యం 100% బ్రహ్మాండంగా ఉందని, సంతానలేమి తన వల్ల కాదని తేల్చుకొని సదరు రిపోర్టును తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు ప్రవేశపెట్టింది. ఇక అప్పటి నుంచి ఇంట్లో నిశ్శబ్దం తాండవించింది. అలా కొన్ని నెలలు గడిచాయి. అదృష్టం వరించి హితాక్షి గర్భవతి అయ్యి 2 కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అత్తమామలు కాలం చేశారు. ఆడపడుచు కుటుంబం అమెరికా వెళ్లిపోయింది. హితాక్షికి ఇప్పుడు కెరీర్ రీచార్జ్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలనుంది. తన చదువుకు సార్థకత తెచ్చుకోవాలని, తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటాలని ఉంది. తన పిల్లలకు తాను రోల్ మోడల్ కావాలనుకుంది.

నుంచి ఎలాగూ ఎటువంటి ప్రోత్సాహము రాదని ఆమెకు తెలుసు. ఎన్నో వేల సార్లు వేడుకోగా వేదాంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నీకిష్టమున్నట్టు తగలడు అని ప్రేమగా అనటంతో ఆమె మనసు బాధపడింది. ఇంట గెలిచి రచ్చ గెలువు అని పెద్దలు ఎందుకు అంటారో హితాక్షికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందరినీ పట్టించుకుంటూ పోతే కష్టమని, ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారని తనకు తాను ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుని ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. యథావిధిగా భర్త పిల్లలను ఆఫీసు స్కూళ్లకు పంపేసింది. ఇల్లంతా చకచకా సర్దేసింది. అన్ని పనులు పూర్తి చేసుకుని తన గదిలో కూర్చొని ఫోన్లో ఆడియో రికార్డుని ఆన్ చేసింది. అందరికీ నమస్తే అంటూ ఓ చిరు ఆడియో సందేశాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోడ్కాస్ట్ గా పోస్ట్ చేసింది. అలా రోజుకొక 2-3 నిమిషాల నిడివిగల చిన్న చిన్న ఆడియో సందేశాలను, మెసేజ్లను పోస్ట్ చేయడం ప్రారంభించింది. మొదట 10-15 రోజులు ఏ మాత్రం స్పందన రాలేదు. అయినా హితాక్షి డీలా పడలేదు. ఏదో ఒకటి చేస్తున్నానన్న ఆత్మ సంతృప్తి ఉంటే చాలు అనుకుంది. అలా ఒకరోజు ఓ సాధారణ గృహిణి గురించి చేసిన ఆడియో మెసేజ్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 100లో లైక్స్ వచ్చాయి, 1000లో షేర్ అయ్యాయి, 1000లో సబ్స్క్రైబర్లు పుట్టుకొచ్చారు. ఒక్కసారిగా హితాక్షి క్రేజ్ పెరిగిపోయింది. హితాక్షి ఆడియో మెసేజ్ కోసం జనాలు ఎదురు చూడటం మొదలెట్టారు. ఆమె ఇచ్చే సందేశం వినేందుకు చెవులు కోసుకునేవారు. ఎందుకంటే ఆమె ఇచ్చే చిరు సందేశాలు గుండెను తాకేవి, మనసులో ఆలోచనలు రేకెత్తించేవి, మెదడుకు పట్టిన తుప్పును తొలగించేవి, స్త్రీజాతి గౌరవం పెంచేవి, ఆడవారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయని చెప్పేవి. ఇలా ఒకటేమిటి, ఆమె స్పృశించని అంశమంటూ లేదు. కామెంట్ల రూపంలో కొందరు సమస్యను చూచాయగా వివరించేవారు. హితాక్షి అందుకు తగ్గ సమాధానాలు, పరిష్కారాలు ఇవ్వటం మొదలెట్టింది. ఎంతో మంది ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు, ఫాలోవర్స్ అయిపోయారు. ఆమె నోటి నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పాటిస్తూ తమను, తమ చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రపంచాన్ని మార్చేందుకు నడుం బిగించారు. మార్పు మొదలయ్యింది. బయట ప్రపంచంలో ఎంత జరుగుతున్నా హితాక్షి స్వయంగా భర్త వేదాంత్కు ఏమీ చెప్పలేదు, అసలు చెప్పదలుచుకోలేదు. ఒకరోజు వేదాంత్ చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. హితాక్షి భోజనం వడ్డించగా మౌనంగానే తినేసి వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడూ సూటిపోటు మాటలు, వంకరటింకరు సెటర్లతో బాధపెట్టే భర్త ఏమీ మాట్లాడకపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఇప్పుడు తనకు ఆ విషయం గురించి యోచన చేసేంత సమయం లేదు, ఉన్నా భర్తతో వాదించేంత ఆగత్యమూ లేదు. ఈ మధ్య గాడిలో పడిన తన ఆలోచనలు, ఆశయాలు, ఆశలకు మళ్లీ అతడు బ్రేక్ వేస్తాడేమో అనిపించి ఊరుకున్నంత ఉత్తమం లేదు అని భావించింది. మరునాడు ఉదయం వేదాంత్ ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం హితాక్షి గమనించింది. ఏమీ మాట్లాడకుండా హితాక్షి తన పనులు తాను చేసుకుంటూ ఉంది. పిల్లలను తయారు చేసి స్కూల్కు పంపించింది. బట్టలు, గిన్నెలు, ఇతరత్ర అన్ని పనులు చేసేసింది. భర్తకు భోజనం వడ్డించి తాను తినింది. కానీ వేదాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హితాక్షి కూడా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. సాయంత్రం పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ ని సిద్ధం చేసింది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు స్నాక్స్ తినిపించి దగ్గరుండి హోంవర్క్లు చేయించింది. పరీక్షలు ఉండటంతో వారితో పాటే కూర్చుని చదువులో సందేహాలను తీర్చింది. ఆ తర్వాత కాసేపు వారితో పాటు చెస్సాడింది. రాత్రికి వంట చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ భోజనాలు చేయించి పడుకోబెట్టింది. వేదాంత్ ఇదంతా మౌనంగా గమనిస్తూ ఉన్నాడు. పిల్లలు పడుకోగానే హితాక్షి వంటగదిలోకి వచ్చి గిన్నెలను తోమేసి మరునాటి కావలసిన వంట సామాగ్రినంతా సిద్ధం చేసుకోసాగింది. సరిగ్గా అప్పుడే వేదాంత్ ఎప్పుడూ లేనిది వంటింట్లోకి వచ్చాడు. హాలు నుంచి ఆటలు వేయటం అలవాటైన భర్త ఇలా లోపలికి రావడం హితాక్షికి ప్రపంచపు 8వ వింతగా అనిపించింది. హితాక్షి ఇలా ఆలోచనలో ఉండగానే వేదాంత్ పిలవాలా వద్దా అన్నట్టుగా హితా అంటూ ఆగిపోయాడు. హితాక్షి ఏమన్నా కావాలా అని భర్తను అడిగింది. అది అంటూ నీళ్లు నమిలాడు. హితాక్షికి అర్థమైంది భర్త తనతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని, కానీ చెప్పలేకపోతున్నాడని. గుర్రం నీటి వరకు వచ్చి నీరు తాగకపోతే ఎలా? భర్త కూడా అంతే. తాను బలవంత పెట్టో బ్రతిమాలో అతని మనసులో ఉన్న విషయాన్ని బయటకు లాగటం ఎందుకు? ఒకవేళ అతనికి చెప్పాలనిపిస్తే చెప్తాడు, లేకపోతే లేదు అని అనుకుంది. హిత, నీతో ఓ విషయం మాట్లాడాలి, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు అని నసిగాడు. అందులో ఏముంది? ఎప్పటిలానే నా వంటలకు వంకలు పెట్టినట్టుగా, నా చదువును ఆట పట్టించినట్టుగా, నా ఉద్యోగాన్ని వెక్కిరించినట్టుగా, నా అభిమానాన్ని ముక్కలు ముక్కలుగా చంపినట్టుగా, నన్ను బతికుండగానే బలహీనురాలిగా చేసినట్టుగా,

నాకంటూ ఇష్టాలు అభిరుచులు లేకుండా నా ఆలోచనలు కట్టడి చేసినట్టుగా ఆ విషయాన్ని కూడా ఈజీగానే చెప్పేయచ్చు అంది హితాక్షి. ఇప్పుడు తాను మౌనంగా ఉండదలుచుకోలేదు. ఎవరో వచ్చి తన జీవితాన్ని మారుస్తారని, తనను ఉద్ధరిస్తారని ఎదురు చూడటం దండగ అని హితాక్షి తెలుసుకుంది. ఆడియో మెసేజీలంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడట్లేదు హితాక్షి. అందుకు తగ్గ పరిశోధనలు, తనకున్న గత మీడియా అనుభవంతో మేధావులతో విశ్లేషణలు చేస్తోంది. తాను కొత్త విషయాలను తెలుసుకుంటూ నలుగురికి ఆ మేధస్సును అందజేస్తోంది. సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ తాను కూడా మారుతూ తనను తాను మలచుకుంటోంది. ఆడపిల్ల నుంచి ఆడపులిగా రూపాంతరం చెందుతోంది. ఆ మాటల ధాటికి వేదాన్ ఉలిక్కిపడ్డాడు. ఇంతకాలం తాను తక్కువ అంచనా వేసిన మనిషేనా ఈమె అని అతడు అవాక్కయ్యాడు. హితాక్షి ఓ ఆడదిగా కాదు, ఓ ఆదిశక్తిగా అనిపించింది. కాదు, ఎదురుగా కనిపించింది. నన్ను క్షమిస్తావా హిత? నాకు తెలుసు, నేను చాలా చాలా చాలా నిన్ను బాధ పెట్టాను. కానీ నాకు ఆ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. నీకు ఆత్మాభిమానం ఉంటుందన్న ఇంగితాన్ని పూర్తిగా మరచిపోయి పెళ్లైనప్పటి నుంచి నీపై పెత్తనం చెలాయించా. నా ఆధిపత్యంలోనే ఆదరణని, నా కసిరింపులోనే ప్రేమని, నా కోపంలోనే లాలనను చూశావు. నిన్ను నువ్వు చంపుకుని నా కోసం బతికావు. మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు సేవలు చేశావు. పడరాని మాటలు పడ్డావు, అయినా ఓర్పుతో అన్నీ భరించావు. తప్పు తెలుసుకున్నాను, నాకు బుద్ధొచ్చింది. నీకు కూడా రెక్కలు ఉన్నాయని, కావాలంటే నువ్వు స్వేచ్ఛగా ఎగరవచ్చని గుర్తించక నీ రెక్కలను కనిపించని బంధాల దారాలతో కట్టిపారేశాను. క్షమిస్తావా? ఈ పాపిని మన్నిస్తావా? ప్లీజ్, నీ జీవితం నీది, నీకు నచ్చినట్టు ఉండు. ఈ మాట చెప్పేందుకు కూడా నిజంగా నేను అర్హుడను కాను అంటూ ఆగిపోయాడు. వేదాన్ ప్రవర్తన, అతని మాటలు హితాక్షికి నమ్మలేనట్టుగా అనిపించాయి. మనిషిలో మరి ఇంత మార్పా? అది కూడా వేదాన్ లాంటి భర్తలో. చిన్నప్పటి నుంచి మగవారు అధికులు, భర్త అంటే మకుటం లేని మహారాజు అన్న భ్రమలో పెంచే తల్లిదండ్రులెంట పెరిగిన వేదాన్ ఇప్పుడిలా మాట్లాడుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండొచ్చు అని ఆమెకు అనిపించింది. ఏంటి సడన్ గా ఇలా అని మాత్రమే హితాక్షి అనగలిగింది. లేదు హిత, ఇప్పటికే చాలా లేట్ చేశాను. కాస్త లేటుగా బుద్ధొచ్చింది అనుకో, ఇకపై నేను మారతాను. కాదు, మారి తీరాల్సిందే. నాకూడా ఇద్దరు ఆడపిల్లలున్నారు. నువ్వు బాధపడినట్టు భవిష్యత్తులో వారు బాధపడకూడదు. నాలాంటి మూర్ఖులు, మేలీగో ఉన్న పురుషులు ఉన్న జనరేషన్ నాతోనే అంతమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని, అపార్థాలు దూరం చేసుకుని ఆనందమయ జీవితానికి నాంది పలకాలి అని అన్నాడు. అలా అంటూనే హితాక్షి చేతిలో ఉన్న పాత్రలను తీసుకుని తోమడం మొదలెట్టాడు. హితాక్షి వారించలేదు, వద్దని మందలించలేదు. ఎందుకంటే వంటింటి పనులు కేవలం ఆడవారివే కాదు, మగవారివి కూడా. ఈ విషయం హితాక్షికి తెలుసు, కాని ఆమె భర్తకే ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. వేదాన్లో వచ్చిన మార్పుకు భార్యగా హితాక్షి చాలా సంతోషపడింది. వేదాన్ ఆమెని ఆరాధనగా చూస్తూ, ఆ గొంతు నీదే కదా హిత అని అడిగాడు. హితాక్షి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తమాయించుకుని, ఏ గొంతు అని ఏమి తెలియనట్టుగా అడిగింది. ఏ గొంత? నాలాంటి మోనార్క్ గాళ్లను మార్చేందుకు పుట్టుకొచ్చిన ఓ అద్భుత శంఖారావం. యావత్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న ఆడియో సందేశం అన్నాడు కవి కలం నుంచి జాలువరిన కవితల. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. శంఖారావమేంటి, ఆడియో సందేశమేంటి అని ప్రశ్నార్థకంగా చూసింది హితాక్షి. హిత, ఇన్నేళ్ల మన కాపురంలో నేను నిన్ను సరిగ్గా చూసుకున్నానో లేదో తెలియదు, గాని మరీ నీ స్వరాన్ని గుర్తుపట్టలేనంత విధవనైతే కాదు అని అనుకుంటున్నాను. ఇక తమరే సెలవివ్వాలి అన్నాడు. హితాక్షి తీయగా నవ్వింది. నవ్వింది మల్లే చెండు అంటూ పాట అందుకున్నాడు వేదాన్. హితాక్షికి గుండె భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన విషాదమంతా మెల్లిగా కరిగిపోయినట్టుగా అనుభూతి కలిగింది. హిత, నేనే కాదు, నీ ఆడియో చిరు సందేశాల ద్వారా ఎంత మంది మారారో చెప్పలేను. మేము చేసే చిన్న చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద తప్పిదాల వరకు అన్నింటి గురించి ఎంత చక్కగా చెబుతున్నావో తెలుసా? జనాల సమస్యలు, వాటికి నువ్విచ్చే సులువైన పరిష్కారాలు, మార్గాలైతే అసలు చెప్పనే అక్కర్లేదు. నీకెంత ఫాలోయింగ్ ఉందో తెలుసా మా ఆఫీస్లో? అసలు ఆఫీస్లో ఎప్పుడూ నీదే టాపిక్ అంటే నమ్ము. నిజం చెప్పాలంటే నీ ఆడియో సందేశాల ద్వారా మేము ఆడవారిని చూసే చూపులు దృక్పథమే మారిపోయింది. మేమే కాదు, నీ ఆడియోల ద్వారా కొందరు అమ్మాయిలు కూడా మారారులే. మన సంస్కృతి సాంప్రదాయాలను ట్రాష్గా భావించేవారు, కనీసం బొట్టు పెట్టుకోవడం కూడా మరచినవారు, ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడితే చులకనగా

0: చూసేవాళ్ళు అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. నేను ఆలస్యంగా వినడం మొదలెట్టాను కాని లేకపోతే నేనెప్పుడో బుద్ధిమంతుడుగా మారిపోయేవాణ్ణి అంటూ రాత్రంతా ఏదేదో చెబుతూనే ఉన్నాడు. హితాక్షి అతడి మాటలు వింటూనే ఉంది. ఎప్పుడూ తాను మాట్లాడితే అందరూ వినేవారు, ఇప్పుడు తానే శ్రోతగా మారిపోయింది. ఈ సమయం ఇలానే ఆగిపోతే ఎంత బాగుండో అనిపించింది. ఎన్నో ఏళ్ల తర్వాత హితాక్షికి ఆ రాత్రి ఎంతో మధురంగా అనిపించింది. మార్పు ఎంత బాగుంటుందో కదా. ఆ మార్పును మనిషి గుర్తించి బాగుపడితే మరింత బాగుంటుంది. హితాక్షి మార్చింది కేవలం ఆమె భర్తనే కాదు, ఈ సమాజాన్ని కూడా, ఒక తరాన్ని కూడా. ఇది హితాక్షి జీవితంలో ఓ మైలురాయి. హాయిగా ప్రకృతిలో స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షిని తెచ్చి పంజరంలో పెడితే అది ఆనందంగా ఉండగలదా? అదే పక్షి పంజరాన్ని ఛేదించుకుని మళ్లీ ప్రకృతి ఒడిలో సీత తీరగలిగితే ఎంత బాగుంటుంది. ఆ స్వేచ్ఛానుభూతే వేరు, ఆ శాంతి సంతోషమే వేరు. కేవలం తాను మాత్రమే పంజరం నుంచి బయటపడటం కాదు, మరే ఇతర పక్షి పంజరంలో బందీ కాకుండా చేయగలిగితే లోకమే మారదా? శుభ తరుణానికి సంకేతం కాదా? మార్పుకు శ్రీకారం చుట్టదా?
1: మీరింతవరకు పక్షి లేని పంజరం శ్రీమతి మంజిత కుమార్ గారి కథానిక విన్నారు.
2: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 8వ తేదీ సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085852, మరొక నంబర్ 2324085853.

శిఖర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి వీరందరి కోరికపై గోకులంలో సీత చిత్రం నుండి చిత్ర బృందం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, వెంకటేశ్వరరావు, వంశీ, హిందూ, స్వప్న, కౌశిక్, రమాదేవి, హర్షిత, నరేష్, జోషిక వీరందరి కోరికపై రామకృష్ణ సుశీల పాడిన పాటకు సంగీతం సమకూర్చారు ఆదినారాయణరావు. సాహిత్యం అందించారు దాశరథి. చిత్రం మహాకవి క్షేత్రయ్య. పాటను కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి హనుమంతరావు వీరందరి కోరికపై ఘంటసాల పాడిన పాటకు శ్రీశ్రీ సాహిత్యం అందించగా కోదండపాణి సంగీతం అందించారు. దేవత చిత్రం నుండి ఈ పాటని వినిపించమని కోరుతున్నారు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై రెండు కుటుంబాల కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

నేరం నాది కాదు ఆకలిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నుండి వెంకటాపురం అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, చారకొండ, ఏలే, లింగయ్య వీరందరి కోసం నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి ఈ పాట.

పదహారేళ్ల వయసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందర్రామూర్తి. సంగీతం సమకూర్చారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నల్లేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాస్, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప మరియు వారి కుటుంబ సభ్యుల కోరికపై 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చేతు, భానురాజ్, రాజ్విక, రాహుల్ ఖన్నా, అమిత్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, పార్వతీబాయి, చోటాపురాన్ పాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, మీనాకుమారి, ఎండి షాకిర్, షహజాది, సుందర్రాజ్, రామ్మోహన్, ప్రవీణ్, మాలబాయి, కోరి. వీరందరి కోరికపై నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి రాజేష్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోరికపై ఒకరికి ఒకరు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గంగా పాడిన పాటకు సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం సమకూర్చారు కీరవాణి.

హైదరాబాద్ కూకట్పల్లి నుంచి చైతన్య, ప్రణయ్, వరుణ్, గీతిక, భాస్కర్, జ్యోతి, సుజాత, అన్నపూర్ణ, భవాని, దుర్గమ్మ, ఈశ్వరి, ఇందిరమ్మ, కళావతి, మహేశ్వరి, నాగమణి, పద్మావతి, సీతమ్మ వీరందరి కోరికపై అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రీయా ఘోషల్ పాడిన పాటకు సాహిత్యం అందించారు ఈఎస్ మూర్తి. సంగీతం సమకూర్చారు ఎస్ఏ రాజ్కుమార్. వీరందరి కోరికపై అందాల రాముడు చిత్రం నుండి ఈ పాట.

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామం నుంచి శ్రీరామ వసంత భారతి లాస్య శాశ్విక శ్రీరామ హనుమన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్చారి శ్రీకాంత్చారి శ్రీనివాస్చారి సన్నీచారి భాగ్యవీర్చారి మరియు ఇంకా రేడియో అభిమాన శ్రోతలందరి కోసం సంసారం ఒక చదరంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం అందించారు వేటూరు సుందర్రామూర్తి, సంగీతం సమకూర్చారు చక్రవర్తి. వీరందరి కోరికపై సంసారం ఒక చదరంగం చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గాన శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి రాజా చిత్రంలోని పాటలు వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఉన్నికృష్ణ, రాజేష్, సుజాత, మనో, గోపాలరావు, అనుపమ. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ఏ రాజ్ కుమార్. వినండి ఏకచిత్ర గాన శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి రాజా చిత్రంలోని పాటలు.

ఉన్నికృష్ణ రాజేష్, సుజాత మనో గోపాలరావు, అనుపమ. సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్. ఇంతటితో ఏకచిత్రగాన శీర్షికన సమాప్తం.

ఇంతవరకు మీరు ఏకచిత్రగాన శీర్షికన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి రాజా చిత్రంలోని పాటలు విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటారు. రాధా కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

సుస్వర భాస్వర సురు చిర లయ చరిగా సనిప మరి సనిపని చిచికే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం

0: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర సుశీల పాడిన పాట వింటారు. చిత్రం శుభలేఖ.

పక్కింటి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రెండు చెల్ల సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: వదిలేస్తే వంకాయ వండించుకుంటా.
1: ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యమణి ఉందన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
2: కొబ్బరి

0: చూడండి, ఉమ్మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానియ మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, చిత్రం ఆహుతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం మిస్టర్ పెళ్ళం.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్రపడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సంపంగి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: సందీప్ భౌమిక్ గంగా పడిన పాట వింటారా? చిత్రం నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో?
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.
2: ఆరే రుచులని అనుకున్న

0: పెదాలనేమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై జానపద గీతాలు వింటున్నారు.

0: గా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడ్లో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉద్యాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవాడిగూడలోని సిజీఓ టవర్స్లో నిర్వహించిన యోగా సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలాగా కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, కాలనీల్లో యోగా చేయాలని, ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లభ్యత, నిర్వహణ, ఆదాయ వృద్ధికి అవకాశాలు, వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపైన ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత పాటించాలని, లారీల కదలికలను, రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేలాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో

0: మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 140,000 కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, నిరంతరం విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు, ఫైర్ ఇంజిన్లు సిద్ధం చేయాలని కూడా మంత్రి సూచించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయు, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభానికి ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటుపై సమీక్షించారు. నీటి సరఫరా, విద్యుత్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి థ్రెడ్ వస్త్ర ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను తిలకించి చేనేత వర్తకులతో ముచ్చటించారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీలోని సహచర ఎంపీలకు, కేంద్ర మంత్రులకు పోచంపల్లి శాలువాలను బహుకరించి భూదాన్ పోచంపల్లి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రామన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ,
1: ఫస్ట్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మోరీలు క్లీన్ అయిపోవాలి. ఖాళీ ప్లాస్టిక్ కవర్ వేయడం అవి వేయద్దు, అది మీ బాధ్యత. ప్రతి ఒక్క ఇంట్లో, షాప్ లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి 4 రకాలు సెగ్రిగేట్ చేయాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్లడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం.
0: రాష్ట ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య గుండెపోటుతో మృతి చెందగా, ఈరోజు హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్లే రైతు కనకయ్య ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డ్లో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వడ్లన్నీ తడిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం వినయ్ నాయక్ అన్నారు. ఈరోజు ముత్తారం మండలంలో బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వరంగల్

0: తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామం సమీపంలోని భీమలింగేశ్వర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన భీమలింగాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పంటలతో పాటు కందులు, కూరగాయలు, బంతిపూల వంటి అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు దుగ్గొండిలో చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలవుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు కారుకొండ రామవరంలో జరిగిన గ్రామసభలో తెలియజేశారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సహ ఏకస్యాః సభాయాః అధ్యక్షతా కృతా. భారతస్య ఆర్థిక పరివర్తనస్య దీర్ఘకాలిక వికాస ప్రాథమికతానాం విషయేషు చ విస్తృతాః విషయాః చర్చితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. పంజాబరాజ్యే అద్య ప్రాతః ఫిరోజపుర ఫాజిల్కా మార్గే వాహన ట్రక్ యానయోః సహ సంఘట్టే న్యూనాతిన్యూనం 9 జనాః మృతాః. CBSE ఇత్యనేన అంకానాం సత్యాపనాయ పునర్మూల్యాంకనాయ చ ఆవేదనపత్రాణాం ప్రస్తుతీకరణస్య అంతిమతిథిః శ్వః పర్యంతం విస్తారితా. అపి చ క్రికెట్ క్రీడాయాం సూర్యకుమార యాదవస్య స్థానే శ్రేయస అయ్యరః భారతీయ దళస్య నూతనః T20 అంతారాష్ట్రీయ దళస్య నాయకః నియుక్తః. వైభవః సూర్యవంశీ చ ప్రథమం వారం దళే సమావిష్టః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సాకం విహితోపవేశనస్య అధ్యక్షతా విహితా. ఉపవేశనే పరిషదీయ సదస్యాః ప్రధానమంత్రి తథా చ భారతస్య ఆర్థిక వృద్ధి ఉన్నేతుం సదస్యైః సహ విభిన్న విచారాణాం ఉపాయానాం చ విషయే చర్చితాః. జీవనస్తరె వ్యాపారె చ సుగమతాం ఆనేతుం అపి విచార విమర్శః సంజాతః. సదస్యైః పశ్చిమేషియా సంఘర్షే భారత విశ్వే చ పరిలక్షితానాం ప్రభావానాం ఆకలన విషయేపి సంభాషణం విహితం. సామాజికాంతర్జాలీయే సందేశే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ భారతీయ అర్థవ్యవస్థాయాః సంరచనాం దీర్ఘకాలిక వికాస ప్రాథమికతాం సంబద్ధ ప్రకరణానాం విషయే భారతం ద్రుతగత్యా అగ్రేసరతి. ప్రధానమంత్రిణా వివిధేషు విషయేషు స్వవిచారాః ప్రకటితాః. సుగమజీవనం ఏవ సుగమవ్యవసాయః ఇత్యేతయోః విషయే అపి చర్చా జాతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. నేపాలదేశస్య విదేశమంత్రాలయేన ఉక్తం యత్ ఉపవేశనావధౌ ఉభౌ పక్షౌ పరస్పర హితానాం విషయేషు చర్చిష్యతః. యస్మిన్ వ్యాపారః నివేశః సంపర్కః ఊర్జా జనసంపర్కేత్యాదిషు ప్రముఖేషు క్షేత్రేషు సహకారం వర్ధితుం శక్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ ఇయం యాత్రా భారత నేపాలదేశయోః విశేష సహభాగిత్వం ఇతోపి సుదృఢం కరిష్యతి. సహ అవోచత్ యద్వయోః దేశయోః మధ్యే చర్చాసు వికాస సహయోగః జనేషు సంబంధః వ్యాపారః నివేశ

0: केशव नेगी नामाख्यम भोजनालयस्य पाचकम् निगृहीतम्। एषः अग्निकाण्डः अस्य मासस्य तृतीय दिनांके मालवीय नगर स्थिते एकस्मिन् भोजनालये संजातः। अस्यां दुर्घटनायां 21 जनाः मृताः, 44 च हताः। पूर्वमेव आरक्षिदलेन भोजनालयस्य स्वामिम् अयम् नरः हत्यायाः अन्येषां सम्बद्ध अपराधानां आरोपेषु गृहीतः आसीत्। रक्षामंत्री राजनाथ सिंहः उक्तवान् यत् भारतम् अद्यापि विश्वस्य द्रुततमां वर्धमानां प्रमुखार्थव्यवस्थानां मध्ये विशिष्टं स्थानं धारयति। साम्प्रतं बहवः देशाः आर्थिक अनिश्चिततां सम्मुखीकुर्वन्तः सन्ति। गत प्रवर्तमान वित्तवर्षयोः मध्ये 7.7% सकल गृह्योत्पादन वृद्धेः उल्लेखं कुर्वन् श्री सिंहः अवदत् यत् एषा उपलब्धिः भारतीय अर्थव्यवस्थायाः दृढताम् अथ च अन्तर्निहितं सामर्थ्यं प्रदर्शयति। हॉकीति क्रीडायां भारतीय पुरुषदलेन अद्य काकामी गाहारा नगरे आयोजिते निर्णायक स्पर्धायां आतिथेयं जापान दलं 4-1 इत्यंकैः पराजित्य तृतीयं वारं एशिया कप अंडर 18 विजितम्। तत्रैव भारतीय महिला दलेनापि दक्षिण कोरिया दलं 3-0 इत्यंकैः पराजित्य कांस्य पदकं विजितम्। भारतीय क्रिकेट नियंत्रण मंडलेन BCCI इत्यनेन अद्य इंग्लैंड आयरलैंड देशयोः क्रीडा यात्रायै 16 सदस्यानां 20-20 अंतरराष्ट्रीय दलस्य घोषणा कृता। सूर्यकुमार यादवस्य स्थाने श्रेयस अय्यरः भारतस्य नूतन T20 दलस्य नायकत्वेन नियुक्तः, अपि च तिलक वर्मा उपनायक रूपेण नामांकितः अस्ति। BCCI इत्यनेन प्रथमं वारं वैभव सूर्यवंशी इत्यमुम् अपि दले समाविष्टम्, येन गत IPL सत्रे सर्वाधिक धावनांकाः समर्जिताः। प्रिंस यादवोपि दले सम्मिलितः अस्ति। अद्य मुंबई नगरस्य BCCI मुख्यालये आयरलैंड इंग्लैंड देशयोः यात्रायै जापान देशे एशियन गेम्स क्रीडायाः कृते तथा च भारत अदलस्य श्रीलंका प्रवासस्य बहुदिवसीय क्रीडायाः कृते दलस्य निर्णायार्थं एषा सभा आयोजिता इति वार्ताः।
1: ఆకాశవాణి కతగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కోలిపాక శృంగేరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 6వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:35 రైతు సమాచారంలో పాడి పశువులు ఆరోగ్య పరిరక్షణ వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 42వ భాగంలో మబ్బులు వీడిన మానవత్వం శ్రీమతి కుంజా నాగలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని భద్రపరుచుకుందాం, కరువు నుండి కాపాడుకుందాం ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 10:90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారం అందరికీ అవసరం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ చైతన్య హైస్కూల్ కొత్తగూడెం వారు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 7వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వింటారు. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఏపుట రేపటి ప్రసార విశేషాలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. సెవెన్ బై జీ బృందావన్ కాలనీ చిత్రం నుంచి కార్తీక్ పడిన పాట వింటారు.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: హరిహరన్ చిత్ర పడిన పాట వింటారు, చిత్రం ఆనంద్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు

సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మ జీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు ఎరువులు భూమి లోపల పొరల్లో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ షీట్లు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్ళనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ షీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ షీట్ వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ షీట్ల గురించి. ఈ షీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్ళనిస్తుంది. దీని వలన కలుపు మొక్కలు పెరగలవు. కానీ షీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను తెగుళ్లను కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపులా రంగు కలిగిన మల్చింగ్ షీట్లు, పసుపు నలుపు మల్చింగ్ షీట్లు. రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన మల్చింగ్ షీట్లు కీటకాలను ఆకర్షించడం వలన అవి వాటికి ట్రాప్లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ షీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి షీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ షీటు తెలుపు నలుపు మల్చింగ్ షీట్ కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్లబరుస్తాయి. అలాగే తేనె మంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపలెంట్గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ షీటు కొంతవరకు సూర్యరశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగముపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతుల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధి పైన, పుష్పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో గమనించవచ్చు. మల్చింగ్ షీట్లు ఎంపిక. మల్చింగ్ షీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ షీట్లు రంగు, మందం, పంట రకం, కాలంను బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవి కాలంలో తెలుపు రంగు మల్చింగ్ షీట్లు వాడుకోవాలి. శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ షీట్లు వాడుకోవాలి. వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ షీట్లు వాడుకోవాలి. ఇసుక నేలల్లో నలుపు మల్చింగ్ షీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలల్లో నలుపు మల్చింగ్ షీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యరశ్మీకరణ కోసం పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ షీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ షీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ షీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ షీటు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు షీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ షీట్లు వేసే విధానం

గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ షీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం 2 రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే షీటుపై రంధ్రాలు చేయాలి. ఈ షీట్ను ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ షీట్ వేసే విధానం. మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చింగ్ షీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ షీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ షీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ షీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ షీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ షీటు వేయరాదు. పంట కాలం తర్వాత మల్చింగ్ షీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ షీట్లు, ఒక పంట కాలానికి 52 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ షీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించ

పంటకాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7x25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ షీట్లు, ఒక పంటకాలానికి 5200 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు చిత్రసీమలో ఇప్పుడు వినండి స్నేహితుడ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం శివరామ్ శంకర్, సాహిత్యం భాషాశ్రీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు మూడోసారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు, ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాలను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భూపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు

0: నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పమోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖానాల్తో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from the development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటనలు చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరువు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్-18 హాకీ ఏషియా కప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశీష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ

0: చేసి నాట్అవుట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్-18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలపాక శంకరారావు.

0: ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సురక్షితమైన పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో ఆర్థికంగా భౌతికంగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని అనుసరించి ఆహార భద్రతలో ఎన్నో అంశాలు సమకూర్చారు. ఆహార లభ్యత అంటే దేశీయంగా ఆహార ఉత్పత్తి, ఆహార దిగుబడులు, ప్రభుత్వ ధాన్యాగారాల్లోని ఆహార నిల్వలు. మరొకటి, ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండాలని, ప్రతి వ్యక్తి తన ఆహార అవసరాలను తీర్చుకునేలా తగినంత సురక్షితమైన పౌష్టికత ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదును కలిగి ఉండాలి. దేశ సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రజారోగ్యం కీలక పాత్ర పోషిస్తోంది. పౌష్టికాహార లభ్యత, వైద్యరంగంలో మౌలిక వసతులు, ఆహార భద్రత ఇలాంటి వాటితో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తోంది. ప్రజా శ్రేయస్సు కోసం నాణ్యమైన ఆహార లభ్యత ఎంతో అవసరం. కాని నాణ్యమైన ఆహారం అందరికీ అందుబాటులో లేక మానవ వనరులకు తీరని నష్టం కలుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ధరణిపై కలుషిత ఆహారం తిని ఏటా 4.20 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. పేద స్వల్ప ఆదాయం ఉన్న దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల ఉత్పాదక రంగంలో వైద్య ఖర్చుల రూపేణా ప్రజలు ప్రతి సంవత్సరం 11,000 కోట్ల డాలర్లు నష్టపోతున్నారని అంచనా. ఈ దేశాల్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్లలోపు పిల్లలు 1.25 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారు. 40% ప్రజలు ఆహార సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నారు.
1: కలుషిత ఆహారం వల్ల కలిగే వ్యాధులతో ఆరోగ్య సంరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. పర్యాటకం, వాణిజ్య రంగాలు నష్టపోయి అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. సురక్షిత ఆహార ప్రాధాన్యాన్ని తెలపడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఏటా 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది సురక్షిత

0: ఆహారం మెరుగైన ఆరోగ్యం అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆరోగ్య సంరక్షణలో సురక్షిత ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాని హానికారక బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు ఉన్న ఆహారం తిని ప్రజలు సుమారు 200కు పైగా వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులకు ఈ తరహా వ్యాధులతో ముప్పు ఎక్కువగా ఉంటుంది. మెరుగైన ఆహార వ్యవస్థలను ప్రజలకు అందించడానికి ప్రభుత్వాలు, ఉత్పత్తిదారుల మధ్య సహాయ సహకారాలు, సమన్వయం ఎంతో అవసరం. మన దేశంలో కలుషితాహారంలోని వ్యాధికారక క్రిములు ఏటా లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
1: లిస్టేరియా ఇన్ఫెక్షన్లు స్త్రీలలో గర్భస్రావానికి, నవజాత శిశువుల మరణానికి కూడా కారణమవుతున్నాయి. హెపటైటిస్ ఏ ఇలాంటి వైరస్ కలుషితాహారం ద్వారా సంక్రమించి దీర్ఘకాలిక కాలేయ వ్యాధి సంభవిస్తోంది. సాధారణంగా పరాన్నజీవులు పలు రకాలుగా ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తాజా ఉత్పత్తులను కలుషితం చేస్తాయి. పరిశ్రమల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే డయాక్సిన్లు అత్యంత విషపూరితంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి, క్యాన్సర్ వ్యాప్తికి దోహదపడుతున్నాయి, పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయి. సీసం, కాడ్మియం, పాదరసం ఇలాంటివి నరాల వ్యాధులను, మూత్రపిండాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. వాటివల్ల నేల, నీరు, గాలి కూడా కలుషితమవుతున్నాయి.
0: ఆహార కల్తీని అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వినియోగదారుల అలవాట్లలో మార్పులు, ఆధునిక జీవనశైలి, ఆదాయాల్లో పెరుగుదల వంటివి పెనుమార్పులకు కారణమయ్యాయి. నిల్వ ఉన్న, తయారైన ఆహారం తీసుకోవడం అధికమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆహారపు అలవాట్లు, అభిరుచులు సమూలంగా మారిపోతున్నాయి. బయట లభించే ఆహారంపై ఇష్టం పెరుగుతోంది. ఆకట్టుకునే ప్రచారం, సొగసైన ప్యాకింగ్ ఇలాంటి ఎన్నో కారణాలు వినియోగదారులను ఊరిస్తున్నాయి. ఆన్లైన్లో ఆహారాన్ని విక్రయించడం కూడా మితిమీరింది. ఏం తినాలన్నా నిమిషాల్లో బయట నుండి తెప్పించుకునే ధోరణులు ఎక్కువవుతున్నాయి. కొందరు వ్యాపారులు సురక్షితం కాని చౌక రకమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ ఉండడం వ్యాధుల విజృంభణకు దారితీస్తోంది. ఆహార భద్రత ఎందుకంటే ఆహార భద్రతే లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగనిరోధక శక్తి క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. 1943లో బెంగాల్లో సంభవించిన తీవ్ర ఆహార కొరత కారణంగా సుమారు 30 లక్షల మంది మరణించారు. ఈనాటికి దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఒరిస్సాలోని కలహండి, కాశీపూర్ జిల్లాలు, రాజస్థాన్లోని బరాన్ జిల్లా, జార్ఖండ్లోని పలమావు జిల్లా ఇలాంటివన్నీ ఉదాహరణలు.
1: ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతోంది. ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్ని తెస్తోంది. ఆకలి రెండు రకాలుగా ఉంటోంది, తీవ్ర ఆకలి, ఋతు సంబంధ ఆకలి. మన దేశంలో పేదవారి వద్ద తగినంత ఆదాయం లేక ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేక తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారికి, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్మికులకు ఏడాదిలో కొన్ని రోజులు పని ఉండదు. అప్పుడు వారు ఋతు సంబంధ ఆకలికి గురవుతారు.
0: ఆహార అభద్రతకు ఎక్కువగా లోనయ్యేవారెవరంటే గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలు, చిన్న ఉపాంత రైతులు, సంప్రదాయ చేతివృత్తులు చేసుకునే వ్యక్తులు. పట్టణాల్లో రోజువారీ శ్రామిక మార్కెట్లో పనిచేసేవారు. కొన్ని వర్గాల వారికి తగినంత భూమి లేక అల్ప ఉత్పాదకతతో ఆహార భద్రతకు లోనవుతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే బాధిత ప్రజలు కూడా ఈ కోవలోకే వస్తారు. బాలింతలు, గర్భిణులు, 5 ఏళ్లలోపు చిన్నారులు ఆహార అభద్రతకు గురవుతూ ఉంటారు. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, పేదరిక రేటు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే ఉత్తర్ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్,

0: జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి ఎన్నో రాష్ట్రాల్లో ఆహార అభద్రతకు లోనయ్యే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
1: దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇలా అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కొన్ని పూర్తిగా ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించినవే. ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ది పథకం, ఇలా మరికొన్ని పథకాల ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆహార భద్రతను కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు జాతీయ ఆహార సంస్థ ఎఫ్సీఐ ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది. ఈ నిల్వలనే బఫర్ నిల్వలు అంటారు. ఈ బఫర్ నిల్వలను ప్రభుత్వాలు వివిధ రకాలుగా ఉపయోగిస్తాయి. మార్కెట్లో ధరల స్థిరీకరణకు ఆహార ధాన్యాల ధరలు అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మార్కెట్లోకి తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తాయి. మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్సీఐ జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరల వద్ద ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోంది. ప్రతికూల వాతావరణ స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహార నిల్వలను వినియోగిస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు అందిస్తారు.
0: ఆహార భద్రతను సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ. దీని పరిణామ క్రమం ఎలా ఉంటుందంటే, 1943లో బెంగాల్లో క్షామం సంభవించిన అనంతరం రేషనింగ్ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. 1960లో హరిత విప్లవానికి ముందు తీవ్రమైన ఆహార కొరత సంభవించినప్పుడు ఈ రేషనింగ్ వ్యవస్థను మరింతగా విస్తరించారు. మరో దశాబ్దం తర్వాత ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో పేదరిక స్థాయిలు అధికంగా ఉండడంతో మూడు ముఖ్యమైన ఆహార సంబంధ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అవేంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ది పథకం, పనికి ఆహార పథకం. ప్రారంభంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికంగా ఉండేది. పేదలు, పేదలు కానివారి మధ్య ఎలాంటి విచక్షణ ఉండేది కాదు. 1992లో పరిచయం చేసిన రీవాంప్డ్ పీడీఎస్ దేశవ్యాప్తంగా 1700 బ్లాకుల్లో అమలైంది. మారుమూల, వెనుకబడిన ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని 1997లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ టీపీడీఎస్ ను ప్రారంభించారు. మొదటిసారిగా పేదలు, పేదలు కానివారికి వేర్వేరు ధరలను అమలు చేశారు. ఒక కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం అత్యంత తక్కువ స్థాయిలో, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం కొంచెం మెరుగైన రేటుకు అందించారు. గోధుమలు, ముతక ధాన్యాల ధరల్లోనూ ఈ వ్యత్యాసాలు కనిపిస్తాయి.
1: సంవత్సరంలో అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ పథకం అనే రెండు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో అత్యంత నిరుపేదలే లక్ష్యంగా 2000 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కోటి నిరుపేద కుటుంబాలకు 25 కిలోల ఆహార ధాన్యాలను అధిక సబ్సిడీ ధరలకు, అంటే గోధుమలు, బియ్యం అందించారు. 2002 ఏప్రిల్లో ఆహార ధాన్యాల పరిమాణాన్ని 25 కిలోల నుంచి 35 కిలోలకు పెంచారు. 2003 జూన్లో 50 లక్షల నిరుపేద కుటుంబాలు, 2004 ఆగస్టులో మరో 50 లక్షల కుటుంబాలను అదనంగా ఈ పథకంలో చేర్చడం, ప్రస్తుతం దీని ద్వారా 2 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. నిరుపేద సీనియర్ సిటిజన్లకు, అంటే 65 ఏళ్లు దాటిన వారికి 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే ఉద్దేశంతో 2000 ఏప్రిల్లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలు గౌరవప్రద జీవనాన్ని పొందేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా తగినంత పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు.
0: ఈ పథకం 2013 జూలై నుండి

0: గ్రామంలోకి వచ్చింది. దీని ప్రకారం 75% మంది గ్రామీణ ప్రజలు, 50% మంది పట్టణ ప్రజలు ఆహార భద్రత పొందడానికి అర్హత ఉన్న కుటుంబాలుగా వర్గీకరించారు. ఈ కుటుంబాలనే ప్రాధాన్యతా కుటుంబాలు అని వ్యవహరిస్తున్నారు. దేశ జనాభాలో 2/3 ఆహార భద్రతా చట్టం పరిధిలోకే వస్తారు. రాష్ట్ర స్థాయి కవరేజ్ను 2011-12 నాటి ఎన్ఎస్ఎస్ఓ హౌసింగ్ సెన్సస్ డేటా ఆధారంగా ప్రణాళిక సంఘం నిర్ణయించింది. ఈ డేటా మేరకు ఆంధ్రప్రదేశ్లో 60.96% గ్రామీణ కుటుంబాలు, 41.14% పట్టణ కుటుంబాలను ఎంపిక చేశారు.
1: ఈ చట్టం క్రింద ఐసీడీఎస్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, ఎండిఎం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. గర్భిణీలకు మాతృత్వ ప్రయోజనాల కింద 6,000 రూపాయలు అందిస్తారు. ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్దిదారులను 2 కేటగిరీలుగా వర్గీకరిస్తారు. అంత్యోదయ, అన్నయోజన, ప్రాధాన్య కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తికి నెలకు బియ్యం, గోధుమలు అందిస్తున్నారు. పేదల్లో అత్యంత పేదలకు ఏఏవై కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.
0: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటిని చౌకధరల దుకాణాలు అంటారు. వీటిలో ఆహార ధాన్యాలు, పంచదార, కిరోసిన్ మొదలైనవి నిల్వ చేస్తారు. ఈ సామాగ్రిని మార్కెట్ ధరల కంటే తక్కువ రేటుకి పేదలకి పంపిణీ చేస్తారు. రేషన్ కార్డు ఉన్న ఏ కుటుంబమైనా నిర్దిష్ట పరిమాణంలో ఈ వస్తువులను దగ్గర్లోని రేషన్ దుకాణం నుండి ప్రతి నెలా కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం 3 రకాల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ కార్డులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి అందించే బీపీఎల్ కార్డులు, మిగతా అందరికీ ఏపీఎల్ కార్డులు.
1: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ధరల స్థిరీకరణ సాధించడం, వినియోగదారులకు చౌక ధరల వద్ద ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం, మిగులు ఉన్న రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలు సేకరించి కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడం ద్వారా ఆకలి, క్షామాన్ని నివారించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ కనీస మద్దతు ధరలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రత కలుగుతోంది.

అందరూ జీవించాలంటే ఆహారం అవసరం. చదువుకోవటానికి, ఆటలు ఆడడానికి కావలసిన శక్తి కూడా ఆహారం నుంచే అందుతుంది. ఆరోగ్యానికి తగిన పోషకాహారం ఉండాలి. కోట్లాది మంది జనాభాకు సరిపడేంత ఆహారాన్ని అన్ని వేళల్లో అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత. కరువులు, వరదలు, ఇతర విపత్తులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరూ ఆకలితో అలమటించకుండా చూడటం అందులో భాగమే. ఆహార భద్రత అంటే కేవలం ఆకలి తీర్చడమే కాదు, ప్రజలందరూ ఆరోగ్యంగా గౌరవంగా జీవించటానికి అనువైన పరిస్థితులు కల్పించటం, తద్వారా దేశ ప్రగతికి పునాదులు వేయటం. ప్రజలందరూ అన్ని సమయాల్లో ఆహారాన్ని పొందగలిగే సౌలభ్యత, స్తోమత ఉండటమే ఆహార భద్రత. ఆహార పంటల ఉత్పత్తి లేదా పంపిణీలో సమస్యలు ఎదురైనప్పుడు పేద కుటుంబాలు ఎక్కువగా ఆహార అభద్రతకు గురవుతారు. ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిన సమయాల్లో ప్రభుత్వం పాటించే నిఘా చర్యల మీద ఈ ఆహార భద్రత ఆధారపడి ఉంటుంది. ఆహార భద్రత అంటే రోజుకు 2 కంటే ఎక్కువ పూటలు భోజనం పొందటం. దేశంలోని ఆహార ఉత్పత్తి, దిగుమతులు ప్రభుత్వ ధాన్యాగారాల్లో ఉన్న గత సంవత్సర నిల్వలను సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండటాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోషకాహారాన్ని కొనుగోలు చేయటానికి అవసరమైన డబ్బును కలిగి ఉండటాన్ని స్తోమత సూచిస్తుంది. వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన నాణ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు

0: ఆహారాన్ని పొందటంలో ఎలాంటి ఆటంకం లేనప్పుడు ఆహార భద్రత ఉన్నట్లు భావిస్తారు.
1: కరువు లాంటి ప్రకృతి విపత్తుల కారణంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ప్రభావిత ప్రాంతాల్లో ఆహార కొరతను సృష్టిస్తుంది. ఆహార కొరత వల్ల ధరలు పెరుగుతాయి. అధిక ధరల వల్ల కొంతమంది ప్రజలు ఆహారాన్ని కొనుక్కోలేరు. అలాంటి విపత్తు చాలా విశాలమైన ప్రాంతాల్లో సంభవించినా లేదా ఎక్కువ కాలం పాటు కొనసాగినా ఆకలి స్థితి ఏర్పడుతుంది. అది తీవ్రమైన ఆకలి స్థితి కరువుగా కూడా మారవచ్చు. ఆకలి వల్ల కలుషితమైన నీటిని వాడటం లేదా పాడవుతున్న ఆహారాన్ని తినడం, ఆకలితో బలహీన పడడం వల్ల శరీరం నిరోధకతను కోల్పోతుంది. దాంతో అంటువ్యాధులు ప్రబలి తద్వారా అధికంగా మరణాలు సంభవించడం అనేది కరువు యొక్క లక్షణం. బియ్యం ధర అనూహ్యంగా పెరగడంతో వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, రవాణా కార్మికులు, ఇతర సాధారణ కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. బెంగాల్ ప్రావిన్స్ లో వరి ఉత్పత్తి 1938లో 85 లక్షల టన్నులు ఉంటే 1943 నాటికి 76 లక్షల టన్నులకు పడిపోయింది. 3 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం 79.6 లక్షల టన్నులపై కొరత వచ్చింది. 1970వ దశకంలో ఆహార భద్రత అంటే ప్రాథమిక ఆహార పదార్థాలు అన్ని సమయాల్లో తగినంతగా లభించడం అని అర్థం చేసుకునేవారు.
0: అమర్త్య సేన్ ఆహార భద్రతకు కొత్త కోణాన్ని జోడించారు. కరువు లేదా ఆకలి అనేది కేవలం దేశంలో ఆహార లభ్యత తగ్గటం వల్ల మాత్రమే సంభవించదు. వాటిని పొందే హక్కు ప్రజలకు లేకపోవటం వల్ల కూడా ఏర్పడుతుంది. ఒక వ్యక్తి చట్టబద్ధంగా పొందగలిగిన వస్తువులు సేవల సముదాయాన్ని హక్కు లేదా అర్హత అంటారు. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఆహారాన్ని కొనుగోలు చేయటానికి అవసరమైన ఆదాయం, భూమి, శ్రమ, ఆస్తులను కూడా సూచిస్తుంది. జాతీయ విపత్తులు, వైపరీత్యాలు అంటే భూకంపాలు, కరువులు, వరదలు, సునామీ, విపరీత పంట నష్టం కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పేదరిక గీతకు పైన ఉన్నవారు కూడా ఆహార అభద్రతకు గురవుతారు. 1993 ప్రపంచ ఆహార సదస్సు ప్రకారం ఆహార అవసరాలను తీర్చుకోవటానికి, చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. అందుకు వీలుగా ప్రజలందరూ తగినంత సురక్షితమైన పోషకాహారాన్ని పొందే బౌద్ధిక, ఆర్థిక సౌలభ్యతను కలిగి ఉండాలి. అప్పుడే వ్యక్తిగత, గృహ, ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ స్థాయిలో ఆహార భద్రత ఉంటుందని ప్రకటించింది.

0: 1996 ఎఫ్ఏఓ సదస్సు ప్రకారం ఆహార సౌలభ్యతను మెరుగుపరచడానికి పేదరిక నిర్మూలన అత్యవసరమని 1996లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ యుఎన్ఓ నిర్వహించిన సదస్సు గుర్తించింది. ప్రకృతి వైపరీత్యాలు మహమ్మారి కూడా ఆహార కొరతకు దారితీయవచ్చు. కోవిడ్-19 మహమ్మారి ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ప్రజల వస్తువులు సేవ కదలికపై ఆంక్షలు విధించి ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆహార భద్రతకు గురయ్యే వర్గాలు తక్కువ భూమి, భూమిలేని ప్రజలు, సాంప్రదాయ చేతివృత్తుల వారు, సాంప్రదాయ సేవలను అందించేవారు, స్వయం ఉపాధి కార్మికులు, బిచ్చగాళ్లు, అనాథలు, తక్కువ వేతనం పొందే సాధారణ పారిశ్రామిక మార్కెట్లో నియమితులైన శ్రామిక సభ్యులున్న కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఆహార అభద్రతకు గురవుతారు. సామాజిక కూర్పు కూడా ఆహార అభద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని వర్గాలు తక్కువ భూమిని, చాలా తక్కువ భూ ఉత్పాదకత కలిగిన వారు ఆహార భద్రతకు గురవుతారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఎక్కువ ఆహార అభద్రతతో సతమతమవుతారు. మహిళల్లో తీవ్ర పోషకాహార అసమతౌల్యత ఉంది. ఇది పుట్టబోయే బిడ్డకు కూడా పోషకాహార అసమతుల్యతకు కారణమవుతుంది.
1: గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అధిక శాతం మంది

ఆహార భద్రత లేని జనాభాలో ఒక ముఖ్య భాగంగా ఉన్నారు. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 1998-99 సర్వే ప్రకారం ఇలాంటి మహిళలు పిల్లల సంఖ్య సుమారు 11 కోట్లు. వెనుకబడిన రాష్ట్రాలు, గిరిజన మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో ఆహార భద్రత లేని ప్రజలు ఉన్నారు. 1970లో తొలి దశకంలో హరిత విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా దేశం కరువును నివారించింది. దేశమంతటా భిన్న రకాలైన పంటలను పండించటం వల్ల 30 ఏళ్లలో భారతదేశం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సంపాదించింది. 1960-61లో 80 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే 2019-20లో 297 మిలియన్ టన్నులకు పెరిగింది. భారతదేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకరమైన విపత్తు 1943 వచ్చిన బెంగాల్ కరువు. దీనివల్ల ఆనాటి ప్రావిన్స్ లో 30 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

పంట నష్టం కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పేదరిక గీతకు పైన ఉన్నవారు కూడా ఆహార భద్రతకు గురి కావచ్చు. అలాంటి ఇబ్బందులను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆహార భద్రత అవసరం. జాతీయ విపత్తులు, వైపరీత్యాలు అంటే భూకంపాలు, కరువులు, వరదలు, సునామీ, విపరీత పంట నష్టం కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పేదరిక గీతకు పైన ఉన్నవారు ఆహార భద్రతకు గురి కావచ్చు. అలాంటి ఇబ్బందులను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆహార భద్రత అనేది చాలా అవసరం.

0: మీరింతవరకు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలపాక శంకరారావు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అర్జున్ రెడ్డి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ పాడిన పాటను వినిపించమంటూ, ఇల్లంది బాటం బ్రిడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్ చైతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్ వికాస్, రాజ్ మోనిక, రాధపాసి, బొవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, షాకీర్, సహజాది, మెహరోన్, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై అర్జున్ రెడ్డి చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ముకుంద చిత్రం నుంచి చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

అతడే చిత్రం నుంచి సత్య శివకుమార్ దేనిమతి పాడిన భాస్కర్ భట్ల సాహిత్యాన్ని వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్ లోద్, శివనారాయణ లోద్, శకుంతల, లక్ష్మీ ప్రహ్లాద్, భారతి, భరత్, ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై అతడే చిత్రం నుంచి ఈ పాట.

మరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 6వ భాగం వింటారు.

0: భద్రి చిత్రం నుంచి రమణ కోగుల సునీత పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి భాగమతి చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్.

0: అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: భాగమతి చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 న్యూస్ 8 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. ముందుగా నాగమల్లి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధురిమ ఆపాత మధురమైన సునీగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: राग बागेश्री अभी आपने सुना।
1: दैट वॉज राग बागेश्री।
0: संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आप ऋषिकेश गांगुड़े जी का शास्त्रीय गायन सुन रहे थे। उन्हें तबले पर श्री आशय कुलकर्णी और हारमोनियम पर श्री मकरंद खरवंडेकर जी ने संगत की। इस कार्यक्रम का ध्वनि मुद्रण आकाशवाणी पुणे केंद्र के स्टूडियो में किया गया और यह कार्यक्रम आकाशवाणी दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: यू आर लिसनिंग टू अ क्लासिकल वोकल रिसाइटल बाय ऋषिकेश गांगुड़े इन द नेशनल प्रोग्राम ऑफ म्यूजिक। ही वॉज एकम्पनीड ऑन द तबला बाय आशय कुलकर्णी एंड ऑन द हारमोनियम बाय मकरंद खरवंडेकर। दिस प्रोग्राम वॉज रिकॉर्डेड एट द स्टूडियोज ऑफ आकाशवाणी पुणे एंड दिस प्रोग्राम वॉज ब्रॉडकास्ट फ्रॉम आकाशवाणी दिल्ली।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:35 రైతు సమాచారంలో పాడి పశువులు ఆరోగ్య పరిరక్షణ వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 42వ భాగంలో మబ్బులు వీడిన మానవత్వం శ్రీమతి కుంజా నాగలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాన్ని భద్రపరచుకుందాం, కరువు నుండి కాపాడుకుందాం ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:90 ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారం అందరికీ అవసరం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ చైతన్య హైస్కూల్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం.

రేపు రెండవ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 7వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వింటారు. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:02:50. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53